మీరింతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సుప్రభాతం, ఇంకా శివస్తుతి విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. రైతు సోదరుల కోసం సూచనలు వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పాలిథీన్ సంచులలో మాగుడు గడ్డి తయారీ గురించి రైతు సోదరుల కోసం కొన్ని సూచనలు విందాం.
3: పాలిథీన్ సంచుల్లో మాగుడు గడ్డి తయారీ. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు పాలిథీన్ సంచుల్లో మాగుడు గడ్డిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విధానాన్ని, మాగుడు గడ్డిని మన పశువులకు దానాగా వాడచ్చు, పాల ఉత్పత్తికి మాంస ఉత్పత్తికి మన పశువులకు అందించాలని ప్రత్యేకంగా మన శాస్త్రవేత్తలు నిపుణులు

మనకు మన రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. వేసవి రానే వచ్చింది. మొన్నటి వరకు ఆకుపచ్చగా ఉన్న పచ్చిక బయళ్ళు ఎండిపోవడం చూస్తున్నాము. పశువులకు పచ్చిమేత దొరకడము గగనమైపోతుంది. ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి పచ్చిమేతను నిల్వ చేసుకోవడం ఒకటే పరిష్కార మార్గం. ఇది దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోవడం వంటిది. ఇలా నిల్వ చేసుకునే పచ్చిమేతను సైలేజీ లేక మాగుడు గడ్డి అని అంటాం. పాడి రైతుల్లో ఈ సైలేజీ తయారీ ఒక క్లిష్టమైన పద్ధతి అన్న అపోహ ఉంది. పైగా చాలా కష్టతరమైన పద్ధతి అని కూడా అనుకుని పచ్చిమేత నిల్వ చేయడానికి ప్రయత్నించడం లేదు. కానీ నిజానికి మాగుడు గడ్డి తయారీ ఒక సులువైన ప్రక్రియ. రైతు సోదరులు ఒకసారి మాగుడు గడ్డి కానీ తయారు చేస్తే వారికి మిగతా పశుపాలన పనులతో పోలిస్తే ఇది ఎంతో తేలికైన పనో అర్థమవుతుంది. మరి ఈ మాగుడు గడ్డిని పాలితీని సంచుల్లో సైలేజ్ చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉందంటే ఈ వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా ఎన్నిక చేసుకున్న పంటను నేలకు దగ్గరగా అంటే 4 అంగుళాలు వదిలి కోసుకొని చాఫ్ కట్టర్తో చిన్న చిన్న మొక్కలు 1 అంగుళం వరకు కత్తిరించుకోవాలి. కోసిన పంటలో తేమ 65% ఉండేటట్లు చూసుకోవాలి. దీనికి FAO సిఫారసు చేసిన పద్ధతి ఏంటంటే కోసిన ముక్కలను పిడికిటిలోకి తీసుకొని ఉండలాగా చూసుకోవాలి. ఈ ఉండ ఆకారం నిలబడకుండా మెల్లగా విడిపోవాలి. అంతేకాకుండా సైలేజ్ నుంచి తేమరసంలాగా కారకూడదు. ఇలా అయితే తేమ సరిగా ఉన్నట్లు, ఒకవేళ ఉండ వీడకుండా నిలబడితే ఇంకా కొంచెపు సేపు ఆగాలని అర్థం. ఇప్పుడు కోసిన ముక్కలకు ప్రతి 100 కిలోలకి 1 కిలో ఉప్పు, 2 కిలోల బెల్లము, బెల్లము మడ్డి, చెరుకు ఫ్యాక్టరీలో దొరికే బెల్లం మడ్డి అన్నమాట వేసుకుంటే పిండి పదార్థాలు అధికంగా ఉండి మంచి నాణ్యమైన సైలేజీ గడ్డి అంటే మామిడి గడ్డి తయారవుతుంది. లేని పక్షంలో కేవలం ఉప్పు కలుపుకొని కానీ ఏమీ కలపకుండా కూడా సైలేజీ తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కోసిన పంటని కనీసం 100 మైక్రాన్ల మందం ఉండే పాలిథీన్ సంచులలో గాలి చొరబడకుండా నింపాలి. ఈ మాగుడు బ్యాగు పరిమాణం 50 నుంచి 100 కిలోలు అయితే మనము వీటిని తేలికగా నింపుకోవచ్చు. మెల్లమెల్లగా గాలి తీసేస్తూ సైలేజీ బ్యాగులోనికి నింపడం సైలేజీ తయారీలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సంచి 85% నిండిన తర్వాత లోపలి గాలి బయటకు వచ్చేటట్లుగా బాగా ఒత్తుకొని సంచి మళ్లీ పూర్తిగా నింపుకొని గట్టిగా ముడివేయాలి. ఎటువైపు నుంచి కూడా గాలి చొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలి పోకుండా మనం ఎంత కట్టుదిట్టం చేస్తే అంత నాణ్యమైన సైలేజీ తయారవుతుంది. ఈ మాగుడు బ్యాగ్ని మూసివేసిన తర్వాత దానిని పొలంలో ఎత్తైన శుభ్రంగా పొడిగా ఉండే ప్రదేశానికి మార్చాలి. ఈ మాగుడు బ్యాగును మూసివేసిన తర్వాత ఈ మాగుడు తయారవడానికి కనీసం 45 రోజులు పడుతుంది. ఇక ఈ మాగుడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా వివరిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. మాగుడు గడ్డి తయారు చేసేటప్పుడు మట్టితో మురికితో కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటను సరైన దశలో కోసుకోవడం, బ్యాగు నింపేటప్పుడు తేమ 65% ఉండడం, గాలి తీసేస్తూ నింపడము ఈ మాగుడు గడ్డి తయారీలో కీలకమైన అంశాలు. కోత తర్వాత 24 గంటలలోపు మాగుడు ప్యాకింగ్ అయిపోవాలి. మాగుడు బ్యాగు తొందరగా ఏకరీతిగా ప్యాక్ చేసుకోవాలి. మాగుడుని వీలైనంత ఒత్తుగా ప్యాక్ చేయాలి. గాలి చొరబడినచో ఫర్మెంటేషన్ ప్రక్రియ సక్రమంగా జరగక మాగుడు కుళ్ళిపోతుంది. ఇక ఈ మాగుడు బ్యాగులు ఏ విధంగా మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి? వివిధ కారణాల వల్ల సంచులు దెబ్బతింటాయి. కానీ పక్షులు, ఎలుకలు, ఇతర జంతువులు ప్లాస్టిక్ సంచులను పంక్చరు చేయొచ్చు. అందువలన బ్యాగులను రోజు తనిఖీ చేయాలి. వీలైతే రంధ్రాలను చేయాలి. కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు సంచులు ఎక్కడానికి అనుమతించవద్దు. మాగుడిలో ఉంచిన పదార్థాలను సులభంగా గుర్తించడం కోసం మాగుడు సంచిపై సంఖ్య, తేదీ రాసుకోవడం ఉత్తమం. మాగుడు బ్యాగులను రాత్రిపూట తెరిచి ఉంచవద్దు. పంచర్ల మూలాన నష్టం ఎక్కువగా ఉంటే మాగుడిని వీలైనంత త్వరగా తిరిగి మంచి బ్యాగులో ప్యాక్ చేయాలి. ఈ మాగుడు బ్యాగును సీల్ చేసిన 45 రోజుల తర్వాత అద్భుతమైన లాక్టిక్ యాసిడ్ కిణ్వ ప్రక్రియ ఫలితంగా ఈ మాగుడు తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన మాగుడు 6 నెలల పాటు ఎటువంటి శిలీంధ్రాలు వలన చెడిపోకుండా ఉంటుంది. ఆపై 1 సంవత్సరం వరకు మనం

0: వాడుకోవచ్చు. మాగుడు వాడుకునేటప్పుడు ఒకసారి తెరిచిన బ్యాగు అదే రోజు వాడేయాలి. ఖాళీ చేసిన తర్వాత బ్యాగులను జాగ్రత్తగా కడిగి ఆరబెట్టి భద్రపరచుకోవాలి. ఎటువంటి రంధ్రాలు కానీ లేకపోతే ఈ మాగుడు బ్యాగులు మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. మంచిగా తయారైన ఈ మాగుడు గడ్డి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు. చక్కగా తయారైన ఈ మాగుడు గడ్డి కమ్మని పుల్లని వాసన రావటం కిణ్వ ప్రక్రియ చక్కగా జరిగింది అనటానికి ఒక సూచన. మాగుడు గడ్డి ముదురు ఆకు పచ్చ రంగు నుండి లేత ఎండు చొప్ప రంగు వరకు ఉండొచ్చు. మాగుడు గడ్డి రంగు దానిని తయారు చేయడానికి వాడిన గడ్డిపై ఆధారపడి ఉంటుంది. మాగుడు గడ్డిలో ఎటువంటి బూజు కనపడకూడదు. మాగుడు మంచిగా తయారైనా మృదువుగా ఎక్కువ తడి లేకుండా ఉంటుంది. ఇలా తయారైన మాగుడు ఒక సంవత్సరం వరకు పాడవకుండా ఉండటమే కాకుండా పశువులు ఇష్టంగా తింటాయి. చాలా కంపెనీలు ఈ మాగుడు సంచులు తయారు చేస్తున్నాయి. ఉదాహరణకు రిలయన్స్ వంటి దిగ్గజాలు కూడా రైతు సేవలో భాగంగా ఈ సంచులు అందుబాటులోకి తెచ్చాయి. ఇవి 50, 100, 150 కిలోల సామర్థ్యంతో అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులందరూ కూడా ఈ పాలిథీన్ సంచుల్లో మైలేజీ గడ్డిని చేసే పద్ధతిని అవలంబించి రానున్న కాలాల్లో పచ్చిమేత ఎద్దడిని తట్టుకోగలరని రైతులకు సూచిస్తున్నారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు పరిశోధకులు ఈ మాగుడు గడ్డిని తయారు చేసుకుని చక్కటి దానాని పశువులకు ఇచ్చి చక్కటి పాల ఉత్పత్తి, అలాగే గొర్రెలకు మేకలు ఇస్తే చక్కటి మాంస వృద్ధి సాధించి లాభాలు పొందగలరని మనం అందరం ఆశిద్దాం.
1: మీరింతవరకు పాలిథీన్ సంచులలో సైలేజీ లేదా మాగుడు గడ్డి తయారీ గురించి కొన్ని సూచనలు విన్నారు.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు సాయంకాలం 6:50 వివిధ పంటల అవశేషాలు, ఉపయోగాలు, ఈ అంశం గురించి రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు.

0: ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని పూడివాడ గ్రామంలో రీసర్వేకి పూర్తయిన భూములకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. భవిష్యత్తులో వివాదాలు లేకుండా భూముల రీసర్వే ద్వారా రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: భూమి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడైతే నూతన ప్రభుత్వం వచ్చిందో మీ అందరి దగ్గరికి కూడా వచ్చి డిసెంబర్ నెలలో అలాగే జనవరి నెల 2024-25లో మేము గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం, మీ భూమి సమస్యలు తెలుసుకున్నాం. అవన్నీ కూడా వెంటనే సత్వరంగా పరిష్కరించే విధంగా ఏదైతే ముఖ్యంగా సబ్ డివిజన్లు ఉన్నాయో అందరూ కూడా మన పూర్వీకులు వచ్చినప్పుడు మన అన్నదమ్ములన్నీ కూడా ఒకే రకంగా పెట్టుకుంటాం, ఒకే సబ్ డివిజన్ చేయకుండా ఉంటాం కాబట్టి అది కూడా చేయాలనే లక్ష్యంతో అంటే ఒక పారదర్శకంగా పేద ప్రజలకి మంచి జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటాం. మేము గతంలో ఎన్నికల్లో చెప్పాము, ల్యాండ్ రైట్ రద్దు చేస్తాం, తప్పకుండా చేస్తాం, చేశాం.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఏలేశ్వరవారిపాలెం బీటీ రోడ్డుతో పాటు ఉప్పలపాడు, మైలవరం, వేంపర గ్రామాల్లో నిర్మించిన కచ్చా రహదారులను ప్రారంభించారు. అనంతరం ఉప్పలపాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే అద్దంకి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో 591 మార్కులు సాధించిన ఝాన్సీ అనే విద్యార్థిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యాభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నతమైన మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 253 ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు గ్రామ సంఘాల సహాయకులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో 178 మందికి స్మార్ట్ ఫోన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల రికార్డులను డిజిటలీకరణ చేయడం, రుణాలు, ప్రభుత్వ పథకాల వివరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్రమంతా కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఈ రోజు మీ ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆపరేట్ చేసే కాలానికి వచ్చినారు. మిమ్మల్ని అందరూ కూడా టెక్నాలజీ మెరిపించాలని ఫోన్లు ఇవ్వడం అయింది. టెక్నాలజీ మారినటువంటి ఫోన్లు ఇస్తా ఉన్నారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటి ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించండి. ఆ మెరుగైన సేవలు 10 మందికి ఉపయోగపడాలి. ఫోన్ తీసుకుంటేనే మనకి ఒకవేళ అర్థం కాకపోతే టెక్నాలజీలో ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇస్తారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ వారోత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మట్టి సారం, సహజ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని అన్నారు. అలాగే మైక్రో ఇరిగేషన్పై రైతులకు అధికారులు సూచనలు ఇస్తారని తెలిపారు. సౌరశక్తి వినియోగంపై అవగాహన కల్పిస్తామని, పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తిపై రైతులకు శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. వర్షాకాలానికి ముందస్తు సాగునీటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాల అభివృద్ది పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ది పనులను ఆయన అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని చండీగఢ్ తరహాలో అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నెల్లూరులోని ప్రభుత్వ నగరపాలక సంస్థల ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్లో

0: అనకాపల్లి చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3 కొత్త రైళ్లను మంజూరు చేయించామని తెలిపారు. అనకాపల్లి తిరుపతి, అనకాపల్లి సోలాపూర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలకు మేలు జరుగుతుందని తెలుపుతూ,
1: అనకాపల్లి టు చర్లపల్లి రెగ్యులర్ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం, అలాగే 8వ తారీఖు మళ్ళీ అనకాపల్లి టు తిరుపతి, మళ్ళీ ఇంకొక డేట్ లో ఈ వారంలోనే అనకాపల్లి టు సోలాపూర్, అనకాపల్లి నుంచి ఈ 3 ట్రైన్లు కూడా మనం పెట్టించడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ అభివృద్దిలో కానీ భారతదేశంలోనే అనకాపల్లికే మొదటి స్థానం వస్తుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా మాడర్నైజేషన్ అయిపోతుంది, త్వరలో ఇది కూడా ఓపెన్ అవుతుంది. దాదాపు 18 కోట్లతో మాడర్నైజేషన్ అయింది.
0: అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను, విజయాలను, త్యాగాలను గుర్తించడం, అగ్నిమాపక శాఖ ద్వారా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1999 నుండి ప్రతి ఏటా మే 4వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. 1998 డిసెంబర్ 2వ తేదీన ఆస్టేలియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించాలని కాంక్షిస్తూ ప్రతి ఏటా మే 4వ తేదీన అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాష్టంలోని అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించడం గొప్ప సేవ అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మైదానంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి గవర్నర్ నిన్న ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభల ద్వారా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంపొందించేందుకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. విద్య ద్వారా గొప్ప మార్పు సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రైతు వారోత్సవాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది సంక్షేమ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. असम, पश्चिम बंगाल, केरलम, तमिलनाडु राज्येषु केन्द्र शासित प्रदेशे पुडुचेरी इत्यत्र विधानसभा निर्वाचनेभ्यः अद्य मतगणनायै सर्वाः सज्जताः जाताः. मतगणना प्रातः 8 वादने प्रारप्स्यते. प्रैष्य मतपत्राणां गणना सर्वप्रथमं भविष्यति, तथा वैद्युतिकी मतदान यंत्राणां गणना प्रातः 8:30 वादने प्रारप्स्यते. असमराज्ये 26 आसनेभ्यः, केरलम राज्ये 44 आसनेभ्यः, तमिलनाडु राज्ये 34 आसनेभ्यः तथा पुडुचेरी

0: इत्यत्र त्रिंशत् विधानसभासनेभ्यः मतगणना भविष्यति। पश्चिमबंगाले त्रिनवत्यधिकद्विशत आसनेभ्यः अद्य मतगणना भविष्यति। फाल्टा विधानसभायै पुनर्मतदानं मईमासस्य एकविंशतिदिनांके भविष्यति, तत्रैव मतगणना च मईमासस्य चतुर्विंशतिदिनांके भविष्यति।
1: जनादेश 2026।
2: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम आकाशवाणी के साथ
1: आज सुबह 8:30 बजे से
2: मतगणना की पल पल की खबर,
1: हर सीट की सटीक जानकारी,
2: संवाददाताओं से ताजा हाल
1: और विशेषज्ञों द्वारा नतीजों का विश्लेषण
2: आकाशवाणी गोल्ड और अन्य फ्रीक्वेंसी पर सुनिए
1: जनादेश 2026।
0: भारतीयान्तरिक्ष नवाचारेण गैलेक्स आई इत्यनेन संयुक्त राज्यामेरिकायाः कैलिफोर्निया इत्येतस्मात् स्थलात् स्पेस एक्स इत्येतस्य फाल्कन 9 रॉकेट इत्यनेन विश्वस्य प्रथमः ऑप्टोसार इति उपग्रहः मिशन दृष्टेः प्रक्षेपणम् कृतम्। 90 किलोग्राम मिता मिशन दृष्टिः नैज भारतीय संस्था द्वारा निर्मितः बृहत्तमः पृथ्वी निरीक्षणोपग्रह अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेन्द्र मोदी च मिशन दृष्टि उपग्रहस्य सफल प्रक्षेपणस्य प्रशंसां कृत्वा एतम् उपग्रहं भारतस्य अन्तरिक्षस्य नवानवेषणस्य च यात्रायां प्रमुख सोपान रूपेण वर्णितवन्तौ। विदेश मन्त्रालयः अवदत् यत् 45-90 शततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घ मार्गः अस्ति, एषः नूतन विकासः नास्ति इति। विदेश मन्त्रालयस्य आधिकारिक प्रवक्ता रणधीर जायसवालः कैलाश मानसरोवर यात्रायाः सन्दर्भे सीमा प्रकरणे नेपालस्य विदेश मन्त्रालयद्वारा कृतानां टिप्पणीनां विषये प्रसारमाध्यमानां प्रश्नानां उत्तरं दत्तवान्। असौ उक्तवान् यत् 45-90 शततमाद् वर्षात् कैलाश मानसरोवर यात्रायै लिपुलेख इति दीर्घ मार्गः अस्ति, अनेन मार्गेण यात्रा दशकेभ्यः प्रचलति, अतः एषः नूतनः विकासः नास्ति इति। रक्षामन्त्री राजनाथ सिंहः अद्य उत्तरप्रदेशस्य प्रयागराजे रक्षात्रिवेणी संगमः यत्र प्रौद्योगिक्याः उद्योगस्य सैनिकक्षमतायाः संगमः भवति इत्येतस्य विषयम् आलक्ष्य उत्तर प्रौद्योगिकी संगोष्ठ्याः उद्घाटनं करिष्यति। रक्षामन्त्रालयः संसूचितवान् यत् एतत् संगोष्ठी परिचालनं सम्बद्ध आह्वानानां निवारणाय अत्याधुनिक स्वदेशीय प्रौद्योगिकीनां प्रदर्शनस्य एकीकरणस्य च सजीव मञ्चरूपेण कार्यं करिष्यति। केन्द्रीय विधि मन्त्री अर्जुन राम मेघवालः ह्यः रांचीनगरे उच्च न्यायालयस्य अधिवक्तृणां सम्मेलने भागम् अगृह्णात्। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन पंजाब किंग्स दलं 4-2 पराजितम् इति वार्ताः।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
4: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం గజసింగవరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వరస్వామి పునఃప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాప్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై పూజలు నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో కోడింగ్ యంత్ర లెర్నింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అటల్ టింకరింగ్ 2026 ఎక్స్పో ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో 40 ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన యాక్టివిటీస్, నిత్య జీవితంలో ఉపయోగపడే సైన్సుకు సంబంధించినవి ప్రదర్శించారు. అనంతరం సర్టిఫికెట్స్ అందించారు. ఎంఈఓ శ్రవణ్ కుమార్, ల్యాబ్ ఇన్ఛార్జ్ గొల్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ రఘునాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రుద్రంగి మండలం ఎన్పీడీసీఎల్ ఏఈగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్ కోరుట నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసును సిబ్బంది సన్మానించారు.

0: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా హర్యానాకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వంటకాలు ప్రదర్శించారు. విద్యార్థులు అక్కడి జానపద నృత్యాలు ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రధాన ఉపాధ్యాయుడు ఆకునూరి చంద్రశేఖర్ ఉపాధ్యాయులు బహుమతులు అందించారు. ముస్తాబాద్ మండలం ముస్తాబాద్లో శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి గోవిందమ్మ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఓరగంటి తిరుపతి, సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్ర లింగ శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శివయోగి శివాచార్యులు పీఠాధిపతి స్వామివారిచే శిఖర 108 కలశాలతో కుంభాభిషేకం, యంత్ర ధ్వజస్తంభ స్థాపన, నవగ్రహ ప్రతిష్ట మంగళహారతులు వంటి ప్రత్యేక పూజలు చేశారు. జనగామ భాగ్యశ్రీ శరత్రావు దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోనరావుపేట ధర్మారంలో బీరప్ప చౌడలమ్మ ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవత పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకుని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దోస్తు ద్వారా డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు. దోస్త్ అడ్మిషన్ల ప్రచార ఫ్లెక్సీ పోస్టర్లు విడుదల చేశారు. విద్యార్థులు దోస్త్ ప్రక్రియలో తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యమిస్తూ అడ్మిషన్ పొందాలన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గజల్ కవి బోరదేవానందమును హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సన్మానించారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సన్మానించారు. ఈ సందర్భంగా గజల్స్ రాస్తూ అందరి ప్రశంసలు పొందుతున్న దేవానందం కూడా సన్మానం అందుకున్నారు. జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ మందిరంలో వికాస తరంగిణి సిరిసిల్ల ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ పెద్ది రాజలక్ష్మి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత భగవద్గీత తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది రాజలక్ష్మి మాట్లాడుతూ ఉచిత భగవద్గీత తరగతులకు విద్యార్థులు హాజరైతే ఆధ్యాత్మిక జ్ఞానం పొందవచ్చన్నారు. ఉచిత భగవద్గీత తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు పత్తపాక శ్రీనివాస్, యువ వికాస్ కోఆర్డినేటర్ పెద్ది శ్రీనివాస్, సభ్యులు రామానుజమ్మ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.
1: మీరింతవరకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. ఆ పైన ఉదయం 8:30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు ప్రారంభం

అవుతుంది. మధ్యాహ్నం నాటికి తొలి ఫలితాల ధోరణులు వెలువడే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలాగా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అసోంలో మొత్తం 126 సీట్లు, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరిలోని 30 సీట్లకు ఏప్రిల్ 9వ తేదీన ఓటింగ్ జరిగింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లో మొదటి విడతగా 152 స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 2 దశ కింద 142 నియోజకవర్గాలకు గత నెల 29వ తేదీన ఓటింగ్ జరిగిన విషయం శ్రోతలకు తెలుసు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్ర వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప్రారంభమవుతుంది. మొత్తం 294 సీట్లలో 293 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఈవేళ కౌంటింగ్ జరుగుతోంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా పోలీసులు, రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల మోహరింపుతో 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 200 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారుల నియంత్రణలో ఉంటుంది. అలాగే సాధారణ అబ్జర్వర్లు, పోలీస్ అబ్జర్వర్లు కూడా పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా నియమించడం ఇదే తొలిసారి. కౌంటింగ్ ప్రక్రియను సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లతో కూడిన బృందం నిర్వహిస్తుంది. సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారు. మైక్రో అబ్జర్వర్ మాత్రం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అయి ఉండాలని ఎన్నికల కమిషన్ అంతకుముందు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసినందువల్ల అక్కడ మే 21వ తేదీన తిరిగి పోలింగ్ నిర్వహించి 24వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. పశ్చిమ బెంగాల్లో అందువల్ల 293 నియోజకవర్గాల మాత్రమే ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 140 కౌంటింగ్ కేంద్రాల్లో తుది విడత సన్నద్ధతను ఉన్నతాధికారులు నిన్న సమీక్షించారు. లెక్కింపు సజావుగా క్రమబద్దంగా జరిగేలాగా కౌంటింగ్ కేంద్రాల లోపల వెలుపల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారులతో సహా సిబ్బంది అందరూ కొత్తగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డులను తప్పనిసరిగా ధరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సన్నద్దం కావడానికి అన్ని పార్టీలు తమ పోలింగ్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించాయి. కాగా ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే, టీవీకే పార్టీలు ఎన్నికల కమిషన్కు లేఖ రాశాయి. రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలను పరిరక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కేంద్ర పాలిత ప్రాంతంలోని 6 నిర్దేశిత కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ లెక్కింపు ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 294 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంఘం, వేర్ టెక్నాలజీ ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభించనున్నారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సమన్వయం చేసేందుకు ఈ సింపోజియం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, స్టార్టప్లు, సైనిక విభాగాల్లో ఆవిష్కర్తలు ఇందులో పాల్గొంటారు. తమ సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు ప్రదర్శించడానికి 280కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని భారత సైన్యానికి చెందిన నార్థర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరా, సముద్రయాన కార్యకలాపాలు, భారతీయ పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఎల్పిజి అక్రమ నిల్వలు, నల్ల బజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతరత

0: తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 1900 పైగా దాడులు నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయి. 46,313 మెట్రిక్ టన్నుల భారతీయ వంట గ్యాస్ సరుకుతో వస్తున్న మార్షల్ ఐలాండ్స్కి చెందిన ఎంటీ సర్వశక్తి అనే నౌక నిన్న హోర్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఈ నెల 13వ తేదీకి ఈ నౌక విశాఖపట్నం చేరుకుంటుంది. మరోపక్క జూన్ నెలలో చమురు ఉత్పత్తి లక్ష్యాలు పెంచేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ ప్లస్ సూత్రప్రాయంగా అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిష్క్రమణ తర్వాత నిన్న మొదటిసారిగా సమావేశమవుతూ ఒపెక్ ప్లస్ వచ్చే నెలలో రోజుకు సుమారు 188,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచేందుకు అంగీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైదొలిగిన తర్వాత ఇరాన్తో కలిపి ఒపెక్ ప్లస్లో ప్రస్తుతం 21 సభ్యదేశాలున్నాయి. పశ్చిమాసియాలో కాల్ముల విరమణ ఒప్పందం ఒత్తిడిలో ఉన్నప్పటికీ వివాదాన్ని ముగించేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్ మ్యాప్లోని కీలక అంశాలను అమెరికా తిరస్కరించడంతో రెండు దేశాల మధ్య ప్రతిష్ట మన కొనసాగుతోంది. యుద్దాన్ని ముగించే లక్ష్యంతో టెహరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల ప్రణాళికపై అమెరికా స్పందించిందని, ప్రస్తుతం ఆ ప్రతిస్పందనను సమీక్షిస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ తెలియజేశారు. అయితే తాను ఆ ప్రతిపాదనను పరిశీలించాని, అది ఆమోదయోగ్యం కాదని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా రతన్పూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మరణించారు, 1 తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణనష్టం పట్ల ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోతిహారి నుండి ముజఫర్పూర్ వైపు వేగంగా వెడుతున్న మారుతి స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలని భారత్, చైనా యోచిస్తుండడంపైన నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాంతం తమ భూభాగమని ఖాట్మండు వాదిస్తోంది. తీర్థయాత్ర కోసం రౌట్ ఖరారు చేసే ముందు నేపాల్ను సంప్రదించలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే లిపులేఖ్ తమదేనని మన దేశం మొదటి నుంచి స్పష్టం చేస్తోంది. జూన్ ఆగస్టు మధ్య యాత్ర జరుగుతుందని భారత్ ప్రకటించిన కొద్ది రోజులకే నేపాల్ నుంచి ఈ అభ్యంతరం వ్యక్తమైంది. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్, తూర్పు పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎల్పీజీ అక్రమ నిల్వలు, నల్లబజార్ విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయని పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. లిపులేఖ్ కనుమ ద్వారా కైలాష్ మాన్సరోవర్ యాత్ర నిర్వహించాలన్న భారత్, చైనా యోచనపైన నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కోల్ మైనర్స్ డే, బొగ్గు గనుల కార్మికుల దినోత్సవం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

May 4th కోల్ మైనర్స్ డేగా బొగ్గుగని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అధిక కార్బన్ కలిగి ఉన్న ప్రధాన శిలాజ ఇంధనాలలో బొగ్గు ప్రధానమైనది. మన రోజువారీ జీవితంలో విద్యుత్, పరిశ్రమలు, రవాణా ఇవన్నీ కూడా బొగ్గుపై ఆధారపడినవే. కానీ ఆ బొగ్గు మన నిత్య అవసరాలకు మన చేతికి అందేందుకు నేల లోతుల్లోకి దిగి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తారు ఈ కోల్ మైనర్స్. వీరు చేసే పని అత్యంత కఠినమైనది. గాలి లేని, వెలుతురు రాని చీకటి గనుల్లో గంటల తరబడి, ఒక్కొక్కసారి రోజుల తరబడి పనిచేస్తారు. ఏ క్షణమైనా ప్రమాదాలు సంభవించే పరిస్థితుల్లో వీరు పనిచేయాల్సి ఉంటుంది. అయినా తమ కుటుంబాల కోసం, దేశ అభివృద్ధి కోసం వీరు అహర్నిశలు శ్రమిస్తూ, కష్ట నష్టాలను భరిస్తూ దేశానికి వెలుగును ప్రసాదించే వీరులు ఈ బొగ్గుగని కార్మికులు.

అసలు ఈ కోల్ మైనర్స్ డే ప్రాముఖ్యత ఏంటో, ఎందుకు జరుపుతారో చూద్దాం. 36% కంటే ఎక్కువ విద్యుత్తును బొగ్గు ఉత్పత్తి చేస్తుంది. ఇళ్ళు, భవనాలు, కర్మాగారాలకు ఈ బొగ్గు ప్రసాదించే విద్యుత్తుతోనే వెలుగు. రైలు వేగాన్ని పెంచడానికి కూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు అని మనందరికీ తెలుసు. సిమెంట్, పేపర్, ఉక్కు, అల్యూమినియం మొదలైన పరిశ్రమలకు ముఖ్యమైన ఇంధనం సహజ వనరైన బొగ్గు. భారీ ప్రపంచ నిల్వలు, వాతావరణ స్వాతంత్రం,

తక్కువ ధర, ఈ మూడు బొగ్గు వాడకం వల్ల మనకు కలిగే ముఖ్య ప్రయోజనాలు. 1907 పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో మొదటి బొగ్గు భూగర్భగని ప్రారంభోత్సవాన్ని స్మరించుకుంటూ ఏటా 4వ తేదీను బొగ్గుగని కార్మికుల దినోత్సవం అంటే కోల్ మైనర్స్ డేగా గుర్తించారు. ఈ నేపథ్యంలో తరచుగా భద్రతా శిక్షణ, కార్మికుల సంక్షేమం

గుర్తించారు. ఈ నేపథ్యంలో తరచుగా భద్రతా శిక్షణ, కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్యం, గనుల ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడం, ఇటువంటి అంశాలపై దృష్టి సారిస్తారు. పారిశ్రామిక అభివృద్ధిలో వారి కీలక పాత్రను హైలైట్ చేస్తూ బొగ్గుగనులకు వెన్నెముకలుగా ఉన్న ఈ బొగ్గుగని కార్మికులను యోధులుగా గుర్తించి వీరి అంకిత భావానికి, త్యాగానికి నివాళులర్పిస్తోంది ఆకాశవాణి.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ గురించి విశ్రాంత యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం శీర్షికన ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, సాధారణంగా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఆస్తులు కొనుగోలు చేయడం లేదా వ్యాపారం విషయంలో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం. అటు ఉన్నత చదువుల కోసమైనా దేనికోసమైనా లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ అనుకోని సందర్భాల్లో అది ఆ కుటుంబం పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, విపత్కర పరిస్థితుల్లో బ్యాంకు లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి. అలాంటి కారణాల పరంగా సమయానుకూలంగా చెల్లించలేని పరిస్థితిని సాల్వ్ చేసుకోవడం కోసం వచ్చిందే ఈ వన్ టైం సెటిల్మెంట్. ఎలాంటి పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమని సలహా ఇస్తారు? ఈ వన్ టైం సెటిల్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి తెలియజేస్తారు?
1: ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బ్యాంకులు అన్నవి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి అవసరమున్న వారికి రుణాలు అందిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే మళ్ళీ సకాలంలో ఆ బ్యాంకు రుణాలని బ్యాంకు చెల్లించాలి. అప్పుడే బ్యాంకులు మిగతా అవసరమున్న వారికి సహాయం చేయగలుగుతాయి. బ్యాంకులు కొన్ని సందర్భాల్లో రుణం తిరిగి చెల్లించలేని పరిస్థితి కొంతమందికి కలగవచ్చు. అది వ్యాపారంలో దెబ్బతిని కానీ వేరే ఇతర కారణాల వలన ఇది జరగవచ్చు. ఓటీఎస్ అనేది ఓన్లీ బ్యాంకు లాస్ట్ రిసార్ట్గానే తీసుకుంటుంది. సో ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది. సో ఈ ఓటీఎస్ పాలసీ ఒక బ్యాంక్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జనరల్గా అన్ని బ్యాంకుల పద్ధతి సామాన్యంగా ఒకే రకంగా ఉంటుంది. ఏంటంటే ఆస్తుల తనఖా, స్థిర చరాస్తుల కొలాటరల్ సెక్యూరిటీస్ మీదనే లోన్ శాంక్షన్ చేస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ తీర చరాస్తులు తీసుకోకుండా చేస్తున్న కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో అంత సెక్యూరిటీస్ తీసుకోకపోవచ్చు. సో ఆ ప్రాజెక్ట్ మరి వయబుల్ కానప్పుడు అప్పుడు బ్యాంక్ ఇంకా వేరే దారి లేదు కాబట్టి ఎంత డబ్బులు వస్తాయో చూసి దాని ప్రకారం ఇంకా వేరే గ్యారంటీ కానీ పర్సనల్ వ్యక్తిగత పూచికత్తు గ్యారంటీ అవి అన్నీ లేకపోతే ఆ సందర్భంలో బ్యాంకు ఓటీఎస్ యాక్సెప్ట్ చేస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు సెక్యూరిటీగా చూపించిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఉంటే జప్తు చేయడం జరుగుతుందా?
1: జరుగుతుంది.
0: మరి సాధారణంగా సెక్యూరిటీ చూపించిన ఆస్తి విలువ అప్పుతో ఏదైతే డిఫాల్ట్ అయ్యారో ఆ అమౌంట్తో సమానంగా ఉంటే సరే సరే, లేదా ఏదైనా పరిస్థితుల వల్ల కావచ్చు మార్కెట్ విలువ పడిపోయింది అంటారు, డౌన్ అయింది అంటారు, అలాంటి పరిస్థితుల్లో ఈ సెక్యూరిటీగా చూపించిన దాని విలువ తక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తుంది?
1: ఆ సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది. జనరల్గా బ్యాంక్ ఇతర రుణం ఇస్తున్న దానికి కొంచెం ఎక్కువగానే ఆస్తులు తనఖా తీసుకుంటాయి, విలువ వాల్యుయేషన్ చేసి దాని ప్రకారం తీసుకుంటాయి. కానీ ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో ఆస్తుల వాల్యూ విలువ తగ్గిపోవచ్చు ఏదైనా కారణాల వలన. అప్పుడు కూడా వ్యక్తిగత గ్యారంటీ లేకపోతే అప్పుడు మాత్రమే ఓటీఎస్కి అంగీకరిస్తుంది.
0: అయితే మీరు అన్నట్టు విలువ తగ్గడం పెరగడం అనేది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉదాహరణకి ఏదైనా భూమి కానీ భూమి తాలూకు పట్ట కాగితాలు నేను బ్యాంకులో పెట్టి అప్పు తీసుకొని ఉంటే ఆ భూమి ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా లిటిగేషన్లో ఉన్నప్పుడు అలాంటి దాని
1: పరిస్థితిని సమీక్షిస్తుంది బ్యాంక్. ఒకవేళ అది ఎలాంటి వివాదము, అది తొందరగా పరిష్కారం అయ్యే అవుతుందా లేదా చూసుకొని దాని ప్రకారం ఒకవేళ తొందరగా పరిష్కారం అయ్యేటట్టుంటే ఓటీఎస్ ఒప్పుకోదు. ఎందుకంటే బ్యాంక్ మళ్ళీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా. కాబట్టి లీగల్గా బ్యాంకుకి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంది అన్నది చూసుకొని బ్యాంక్ అప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటీఎస్ చేయాలా వద్దా ఆలోచిస్తుంది. ఇంకొక కొన్ని సందర్భాల్లో చాలా వివాదాల్లో ఇరుక్కొని ఎన్నో ఏళ్ళుగా అది పరిష్కారం కాకుండా ఉండి మళ్ళీ చాలా లిటిగేషన్ చాలా ఎక్కువైపోయిన సందర్భంలో కూడా బ్యాంక్ ఓటీఎస్కి సమ్మతిస్తుంది. ఒకవేళ డాక్యుమెంట్స్, బ్యాంక్ తీసుకున్న డాక్యుమెంట్స్లో ఏదైనా లోపాలుంటే, న్యాయపరంగా లోపాలుంటే, చిక్కులుంటే అప్పుడు కూడా బ్యాంకు ఓటీఎస్ చేయడానికి ఒప్పుకుంటుంది.
0: బ్యాంకు వారు అప్పు పట్ల కానీ ఆ షూరిటీ పట్ల కానీ ఎంత సమయంలో న్యాయపరమైన చర్యలు చేపట్టాలి? దీనికి లిమిటేషన్ అంటూ ఏదైనా ఉంటుందా?
1: రిమూవబుల్ ప్రాపర్టీ మార్టేజ్ చేసినప్పుడు బ్యాంక్ 12 ఏళ్ల వరకు లిమిటేషన్ ఉంటుంది. 12 ఏళ్ల వరకు లీగల్ యాక్షన్ చేయవచ్చు. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టకుండా బ్యాంక్ రుణాలు ఇచ్చిందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసరీ నోట్ మీద వాటి మీద ఇస్తే అప్పుడు మాత్రం 3 ఏళ్ళు లోపల మాత్రమే బ్యాంక్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు.
0: నాకు వన్ టైం సెటిల్మెంట్ కావాలని కట్టలేకపోతున్నానని చెప్పి పౌరుడిగా రుణగ్రహీత ఎవరైనా సెటిల్మెంట్ చేయమని తనే ముందుకు రావచ్చా?
1: తనే ముందుకు రావాలి. యాక్చువల్లీ ఇది ప్రతి రుణగ్రహీత

0: బాధ్యత. తీసుకున్న రుణం తిరిగి
1: చెల్లించడం
0: చెల్లించడం అతని బాధ్యత. సో ఎప్పుడైతే కట్టలేని కొంతమంది విల్ఫుల్ డిఫాల్టర్స్
1: ఉంటారు.
0: సో విల్ఫుల్ డిఫాల్టర్స్ ఏం చేస్తారు, ఏదో ఒక కారణం చూపించి లేకపోతే ఏదో ఒక వివాదం సృష్టించి, లేని వివాదాన్ని సృష్టించి
1: వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని చూస్తారు.
0: వన్ టైం సెటిల్మెంట్ తక్కువ ఇదిలో చేద్దామని చూస్తుంటారు, వేరే ఏదో ఒక వివాదం చూపించి డబ్బులు కట్టరు బ్యాంకుకి. ఆ సందర్భంలో బ్యాంకుకి నష్టం వాటిల్లే సందర్భం అది. కాబట్టి సిన్సియర్ అంటే జెన్యున్ బారోవర్స్ ఎవరైతే విల్ఫుల్ డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు తమంత తామే బ్యాంక్ అధికారులను సంప్రదించి మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఓటీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ అప్పుడు వాళ్ళ పాలసీ ప్రకారం, ప్రతి బ్యాంకుకి ఒక ఓటీఎస్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ ప్రకారం అన్ని పరిశీలించి బ్యాంకు ఓటీఎస్కి సమ్మతిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎన్నో కేసుల్లో ఏం చెప్పిందంటే ఈ ఓటీఎస్ అనేది బారోవర్ హక్కు కాదు, హక్కుగా స్వీకరించరాదు, బ్యాంకుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారాత్మక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి
1: మళ్ళీ సేవలు అందించాలి, మళ్ళీ అంటే బ్యాంకు
0: నిలబడాలి బ్యాంకు కాబట్టి హక్కుగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
1: ఎన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది?
0: బ్యాంకుని అప్రోచ్ అయిన తర్వాత ఒకటేమో లంసమ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఒకేసారి పే చేసేసి 100 రూపాయలు ఉంటే 80 రూపాయలు 70 రూపాయలు అట్లా చేస్తా అని చెప్పేసి ఒకేసారి చేయొచ్చు, లేకపోతే ఒక 12 నెలలు, జనరల్ గా 1 సంవత్సరం వరకు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 2-3 ఏళ్ల వరకు కూడా బ్యాంకు అలౌ చేస్తుంది.
1: మీరు అన్నట్టు పూర్తిగా ఇది బ్యాంక్ డిస్క్రిషన్, బ్యాంక్ విచక్షణ మేరకు అధికారులు ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళు అనుకూలంగా స్పందించి ముందుకొస్తే రుణగ్రహీత ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ గ్రహించి వాళ్ళ విచక్షణతో అంగీకరిస్తే ముందుకెళ్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నుంచి బ్యాంకులను కాపాడడం కోసం రికవరీని దృష్టిలో పెట్టుకుని సర్ఫేసీ యాక్ట్ 2002లో తీసుకురావడం జరిగింది. మరి సర్ఫేసీ యాక్ట్ పాత్ర ఏమిటి ఈ వన్ టైం సెటిల్మెంట్ విషయానికి వస్తే?
0: ప్రాపర్టీస్ తనఖా పెట్టిన, మార్టిగేజ్ చేసిన ప్రాపర్టీస్ ని బ్యాంకుకి న్యాయస్థానాల్లో జోక్యం లేకుండా అమ్మడానికి బ్యాంకుకి ఇచ్చిన పవర్ సర్ఫేసీ. సో ఓటీఎస్ అనేది ఏ సందర్భంలో అయినా రావచ్చు, అప్పు చెల్లించలేని సందర్భంలో బ్యాంకులు ఓటీఎస్ శాంక్షన్ చేయొచ్చు, కానీ సర్ఫేసీకి దీనికి సంబంధం లేనట్టే చెప్పొచ్చు. సో ఎందుకంటే సర్ఫేసీ అనేది బ్యాంకుకి ఇచ్చిన అధికారం, తమకి మార్టిగేజ్ చేసిన ఆస్తులని అమ్మి తమ రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంకుకి ఇచ్చిన అధికారం. సో దానికి వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధం లేదు, కానీ లోక్ అదాలత్ లో కూడా ఈ వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. బ్యాంకుని రుణగ్రహీతల్ని ఒక చోటికి చేర్చి ఇది ఫెసిలిటేట్
1: చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అయితే హరీష్ గారు, మీరు అంటున్నట్టు ఎవరైనా వారి వారి పరిస్థితుల వల్ల వన్ టైం సెటిల్మెంట్ విధానానికి వచ్చి బ్యాంకుని సంప్రదించి ముందుకెళ్లడానికి అంగీకారం పొందిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేని పరిస్థితిలో 1 సంవత్సరం కానీ 1.5 సంవత్సరాల కాలంలో చెల్లించడానికి ఒప్పుకొని దాన్ని కూడా దఫాలు దఫాలుగా ఈఎంఐ రూపంలో కానీ వారు ఒప్పుకున్న విధానంలో కట్టడానికి
0: ఒప్పుకున్నారు,
1: మళ్ళీ అదే పరిస్థితుల ప్రభావం వల్ల కట్టలేకపోతేనో సగం చెల్లించి మిగతా సగం చెల్లించిన విషయంలో జాప్యం జరిగితేనో అలాంటి వారిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? మరి వారికి ఇప్పటిదాకా కట్టిన అమౌంట్ తాలూకు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా?
0: అది స్పెషల్ గా ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడే రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందే నిర్ణయించబడతాయి, ఇది ఇంత సమయంలో పే చేయాలి లేకపోతే ఓటీఎస్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అని జనరల్ గా బ్యాంక్ ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది బారోవర్కి. సో కాబట్టి ఒకవేళ చేయకపోతే ఆల్రెడీ పే చేసింది అకౌంట్ అవుతుంది, కానీ మీ బ్యాంక్కి ఓటీఎస్ క్యాన్సల్ చేసే అధికారం ఉంది.
1: హరీష్ గారు, వన్ టైం సెటిల్మెంట్ లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఎప్పుడైతే బ్యాంక్ ఓటీఎస్ శాంక్షన్ చేసినప్పుడు ఏదో ఒక విధంగా ఆ ఓటీఎస్ అమౌంట్ చెల్లించి రుణ విముక్త అవడమే సరైన మార్గం, లేకపోతే మళ్ళీ ఓటీఎస్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ అదే పరిస్థితి వచ్చి కష్ట సాధ్యమవుతుంది అప్పుడు.
1: బాగుంది హరీష్ గారు, పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడు అధిక సంపన్నుడు అన్నట్లు అప్పు చేయకుండానే ఉండాలి, అవసరార్థం చేసిన అప్పును తిరిగి సమయానికి చెల్లించేయాలి, అనుకోని పరిస్థితుల కారణంగా అప్పు చెల్లించలేకపోతే ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హరీష్ గారు. హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ గురించి విశ్రాంత యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

మే 4వ తేదీ ఈరోజుకున్న మరొక ప్రత్యేకత అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం. ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే కూడా ఈరోజే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ప్రాణాలకు తెగించి ప్రజలను, ఆస్తులను రక్షించే అగ్నిమాపక సిబ్బంది సేవలను, త్యాగాలను గుర్తించి గౌరవించడానికి ఈరోజును జరుపుకుంటారు. 1998వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని లింటన్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పుతున్న ఇతర అగ్నిమాపక సిబ్బంది నుండి సహాయం కోసం వచ్చిన పిలుపుకు గీలాండ్ వెస్ట్ ఫైర్ బ్రిగేడ్ అగ్నిమాపక సిబ్బంది వారు స్పందించారు. శీతల వాయువుల ప్రవాహం కారణంగా గాలి అకస్మాత్తుగా దిశ మారడంతో నీటి ట్యాంకును తిరిగి నింపడానికి వెళ్తున్న అగ్నిమాపక వాహనంలో మంటలు చెలరేగాయి. ఫలితంగా 5 అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలర్పించారు. ఈ దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ వారికి సంతాపాన్ని తెలియచేస్తూ ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించారు అగ్నిమాపక సిబ్బంది. అప్పటి నుంచి ప్రతి ఏటా మే 4వ తేదీన ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే, అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

ఈ దినోత్సవంలో భాగంగా మధ్యాహ్నం సౌండ్ ఆఫ్ నిర్వహిస్తారు. అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బంది అందరి జ్ఞాపకార్థం 30 సెకండ్ల పాటు ఫైర్ సైరన్ను మోగించి ఆ తర్వాత 1 నిమిషం పాటు మౌనాన్ని పాటిస్తారు. ఈ సౌండ్ ఆఫ్ 2002 సంవత్సరంలో ప్రారంభమై ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ద్వారా అగ్ని ప్రమాదాల నివారణ అలాగే అత్యంత తీవ్రమైన సమగ్రమైన శిక్షణ ఆవశ్యకతను ప్రోత్సహిస్తారు. నైపుణ్యాలను అవగాహనను పెంపొందించడానికి ఈరోజును ఒక ముఖ్యమైన అవకాశంగా పరిగణిస్తారు. వీరు చేస్తున్న సేవలకు, వీరి త్యాగభావానికి, అంకితభావానికి నివాళులు అర్పిస్తూ హృదయపూర్వకంగా అభినందనలు అందజేస్తోంది ఆకాశవాణి.

0: అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవ సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సువర్ణ సుందరి చిత్రం నుండి పి సుశీల బృందం పాడిన సీనియర్ సముద్రాల గీతం విందాం. సంగీతం పి ఆదినారాయణరావు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికి నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లోపు పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 నుంచి మొదలైద్ది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
2: వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం కమలాకర్.

0: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:00 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
4: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మై ముకేష్ కుమార్. असम, पश्चिम बंगाल, केरलम, तमिलनाडु और पुदुचेरी विधानसभा चुनावों की मतगणना शुरू. 7 विधानसभा क्षेत्रों में उपचुनाव की भी मतगणना जारी. भारत ने लिपुलेख दर्रे से कैलाश मानसरोवर यात्रा पर नेपाल की आपत्ति खारिज करते हुए इसे अनुचित बताया. मौसम विभाग ने हरियाणा, हिमाचल प्रदेश, उत्तर प्रदेश और उत्तराखंड सहित उत्तर भारत में आज गरज चमक के साथ वर्षा और ओले पड़ने का अनुमान जताया. अमरीका होर्मुज जल डमरू मध्य में फंसे जहाजों की सुरक्षित निकासी के लिए प्रोजेक्ट फ्रीडम शुरू करेगा. और आईपीएल क्रिकेट में गुजरात टाइटंस ने पंजाब किंग्स को 4 से हराया. असम, पश्चिम बंगाल, केरलम, तमिलनाडु और पुदुचेरी में विधानसभा चुनावों की मतगणना शुरू हो गई है. सबसे पहले डाक मतपत्र की गिनती की जाएगी. शुरुआती रुझान दोपहर तक मिलने का अनुमान है. पश्चिम बंगाल से हमारे संवाददाता ने बताया है कि राज्य में सभी मतगणना केंद्रों पर सुरक्षा के व्यापक प्रबंध किए गए हैं.
5: कुछ घंटों में पश्चिम बंगाल की राजनीतिक किस्मत तय होगी. 2026 पश्चिम बंगाल विधानसभा चुनाव के मतगणना सुबह 8 बजे राज्य भर में कड़ी सुरक्षा

తర్వాత షణ్ముఖ ప్రియ రాగం ఆదితళం, శ్రీ ముత్తయ్య భాగవతార్ కృతి, వల్లీ నాయకి నీవే గతి అని.

మీరింతవరకు శ్రీ వి నాగరాజు గారి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై సూర్యదీప్తి గారు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం మొదలైంది. ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. బెంగాల్ ఓట్ల లెక్కింపునకు ముందు రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్పులు కనిపించిన ఘటనపై ఉత్తర 24 పరగణా జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. ఇవి కేవలం మాక్ పోల్కు సంబంధించినవని, అసలైన పోలింగ్ స్లిప్పులు కావని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. రైతుల సమస్యలపై తాను రాసిన లేఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా బదులివ్వడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. మద్దతు ధర పెంపు, ఫసల్ బీమా యోజన అమలుపై వాస్తవాలు గ్రహించాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టాక రాష్ట్రానికి రావడంపై బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త బీజేపీ జైత్రయాత్రను తెలంగాణకు విస్తరింపచేసి సుపరిపాలన అందించడమే ప్రధానమంత్రి ఆశయమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిర్వహించిన ఈ పరీక్షకు తెలంగాణలో సుమారు 71,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం దరఖాస్తుదారులో 97% మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా నీట్ పరీక్ష రాశారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాద శక్తుల ఆగడాలు పెరగడంపై ఆ దేశ నిఘా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్తానీ మద్దతుదారులు

జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించారని, హింసాత్మక ఎజెండాను ప్రచారం చేయడానికి వారు స్థానిక వ్యవస్థలను వాడుకుంటున్నారని తాజా నివేదికలో చెప్పింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పునరుద్ధరించింది. విమానయానానికి భద్రతాపరమైన ఆంక్షలు తొలగించడంతో భారత్లోని వివిధ నగరాలకు యుఏఈ భారతీయ విమాన సంస్థలు తమ సాధారణ రాకపోకలు తిరిగి ప్రారంభించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఐటీటీఎఫ్ ప్రపంచ పారా ఛాలెంజర్స్ టేబుల్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి గంగాపట్నం విజయ్ దీపిక తన సత్తా చాటింది. 15 ఏళ్ల దీపిక ఈ పోటీలో 2 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. మొంటెనెగ్రోలోని పొడ్గోరికాలో జరిగిన పోటీల్లో మహిళల డబుల్స్ క్వార్టర్స్లో దీపిక సోనల్ పటేల్ జంట 11-9, 13-11, 8-11, 11-4 తేడాతో రష్యా జోడీపైన గెలిచారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి కోటి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. గానం జయచంద్రన్ చిత్ర బృందం, చిత్రం నువ్వే కావాలి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రం నుండి సాధన సర్గం పాడిన ఏఎం రత్నం శివగణేష్ గీతం, సంగీతం ఎఆర్ రెహమాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో మీరు వింటున్నారు హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో భువనచంద్ర గీతం, గానం బాంబే జయశ్రీ, చిత్రం చెలీ.

ప్రియమైన నీకు ఈ చిత్రం నుండి చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విన్నారు. సంగీతం శివశంకర్. చిత్రసీమలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, గానం శంకర్ మహాదేవన్ హరిహరన్, చిత్రం ఇంద్రా.

0: కానీ పండు మొదశల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లోపు పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు ఇటు లోపల ఉండలేరు అంత గనక వచ్చినట్లయితే, మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైంది మెల్లగా బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి ప్రేమికుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్పి పల్లవి పాడిన గీతం. రాజశ్రీ గీతరచన, సంగీతం మియార్ రెహమాన్.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికి నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకుని

నువ్వు లేక నేను లేను. ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, కౌసల్య పాడిన కులశేఖర్ గీతం విన్నారు. సంగీత సారథ్యం ఆర్పి పట్నాయక్.

0: మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం వినగలరు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి సమయం సరిగ్గా 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉండగా తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ 52 స్థానాల్లో ముందంజలో ఉండగా టీవీకే విజయ్ పార్టీ 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్న డిఎంకే 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది. బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. అసోంలో బీజేపీ 75 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 28 కంటే ఎక్కువ స్థానాల్లో వెనుకబడింది. ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 7 స్థానాలకు ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పర్యటిస్తారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్తో కేటీఆర్ ముఖాముఖి అవుతారు. అనంతరం సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత కీలకం చేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలల నిర్వహణపై సర్పంచులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30కు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:03 దాటి సరిగ్గా 20 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి పోకిరి చిత్రం నుండి కునాల్ గంజావల్లా పాడిన కందికొండ గీతం. సంగీతం మణిశర్మ,

0: చిత్రసీమలో తర్వాత విందాం. మన్మధుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: సవస్

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత టోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లితోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కసు మనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగులాంటి వాణ్ణి వానపాము చేసింది, అది కాదురా అది.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట. శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి గార్ల గళంలో వచ్చిన పాటలు విందాం. సంగీత సారథ్యం శ్రీమతి శశికళా స్వామి.

0: ఆకాశవాణి 90 ఏళ్ల పండగ అంటే నవతి అంటారు. ఆ నవతి పండగకి మళ్ళీ మనం ముగ్గురం కలిసి ఇలా చక్కగా మన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేసుకోవడం చాలా బాగుంది కదా.
1: చాలా చాలా బాగుంది. మనము అంటే అందరికి అర్థం కావాలి కాబట్టి నేను విజయలక్ష్మి,
2: నేను సురేఖామూర్తి,
0: నేను శశికళా స్వామి.
2: మనందరం కూడా ఫస్ట్ టైం రేడియోలో పాడడం అంటే బాలానందమే కదా.
1: అవును,
2: జీను కూడా శశిను కూడా. నాకు తెలిసి రెండు, శనివారం పూట బాలానందం కార్యక్రమం వచ్చేది, ఆదివారం పూట బాల వినోదం కార్యక్రమం వచ్చేది. 5 ఏళ్లలోపు పిల్లలం అప్పుడు బాలానందంలో పాడేవాళ్ళం, కాస్త 15 ఇయర్స్ లోపు ఏమో బాల వినోదంలో పాడేవాళ్ళం కదా.
1: అంటే ఒక రకంగా చూసుకుంటే బాలానందంలో పాడాము, బాల వినోదంలో పాడాము, యువవాణిలో పాడాము. సో రేడియోతో పాటే మన లైఫ్ జర్నీ కూడా అలా సాగుతూ ఉంది ఇంతవరకు కూడా.
2: ఇప్పుడు రేడియోకి 90 ఏళ్ళు అంటే మన ప్రయాణం ఆల్మోస్ట్ రేడియోతో 45 ఏళ్ళు.
1: అవును,
2: 45 నుంచి 50 ఏళ్ళు. సో ఒక 40 ఏళ్ళు మనం లేవంతే తర్వాత నుంచి రేడియోలో ఉన్నాం.
1: రేడియో అని తలుచుకోగానే అసలు స్టూడియోలో అడుగు పెట్టగానే ఒక రకమైన మంచి అనుభూతులు.
0: అవునవును,
1: నోస్టాల్జియా అంటారు కదా.
0: నిజంగానే, అంటే ఒక రకమైన ఒక ఎమోషన్ వస్తుంది లోపల నుంచి. రేడియో చూడగానే అబ్బా రేడియో, ఏదో మనం పెళ్ళిళ్ళు అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోయి పుట్టింటికి వస్తే ఎట్లా ఉంటుంది, అమ్మ అమ్మ దగ్గరకు వచ్చామన్నట్టు అట్లా ఉంటుంది నిజంగా.
2: అసలు ఇంకోటి అప్పట్లో ఆ రేడియో బిల్డింగ్ కూడా ఎలా ఉండేదంటే, ఐ థింక్ అది ఓల్డ్ బ్రిటిష్ బిల్డింగ్ ఉండేది. అసలు ఎంటర్ అవుతూనే ముందు కొన్ని మెట్లు ఎక్కాలి మనం, ఏదో రాజభవనంలోకి వెళ్తున్నట్టుగా. రెండు వైపులా పెద్ద పెద్ద స్తంభాలు ఉండేవి, ఇలా రౌండ్ స్తంభాలు, సున్నపు బిల్డింగ్ ఉండేది. అసలు స్టూడియోస్ కూడా ఎంత, అసలు తలుపులు బరువు, మనం చిన్నపిల్లలమైతే అసలు తలుపులు తొయ్యలేకపోయేవాళ్ళం.
0: మనం దాంతో పాటు

0: పేస్ట్రీ.
1: అప్పుడు బాలానందంలో శనివారం వస్తే అసలు ఎలా ఉండేదంటే, ఇక్కడ ఏదో స్కూల్ ఉందా అన్నట్టు అనిపించేది అనమాట. ఎంత మంది పిల్లలు అసలు చలాకీగా ఉత్సాహంగా తిరుగుతూ అల్లరి చేస్తూ ఆ బయట గార్డెన్ లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు
2: లాన్స్ లో ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఒక రెండింటికి ప్రోగ్రామ్ అంటే 12:30 కల్లా వచ్చేసేయమనేవారు.
1: అవును,
2: 12:30 కల్లా వచ్చేసి ముందు అందరినీ పాడిస్తారు. అందులో వాళ్ళు పేర్లు రాసుకుంటారు. 100 మంది వస్తే ఒక్కోసారి చాలా కొద్ది మందికి అవకాశం వచ్చేది. చాలా మంది పాపం వెనక్కి వెళ్ళిపోతూ
1: ఉండేవారు. బాలానందానికి రేడియో అన్నయ్య అంటే మన న్యాయపతి రాఘవరావు గారు, ఆయనతో వచ్చాను అన్నమాట. సో కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు అప్పటి సంగతులు. బట్ ఒక చాలా అంటే గ్రేట్ మెమరీ.
0: పాట గుర్తుందా, టైటిల్ సాంగ్ గుర్తుందా మనందరికి?
2: గుర్తుండాలి, ఎందుకంటే బాలానందంకి ఒకటి ఉండేది, బాల వినోదంకి ఒకటి ఉండేది. బాలానందం

0: వచ్చారా పిల్లలు అని అన్నయ్య గారు న్యాయపతి రామారావు గారు అంటుంటే అసలు ఆ మూడే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఎక్కడా అలాంటి వాతావరణం చూడటం లేదు.
1: సో మొట్టమొదటిసారి నువ్వు ఎప్పుడు పాడావు విజయని, ఏం పాట పాడావు గుర్తుందా నీకు?
2: నేను చాలానే పాడాను, బట్ గుర్తున్న పాట ఒకటి అప్పట్లో భలే ఎలక సవారి. సో ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఆయన తర్వాత రచనలు, ఆయన అప్పుడు చేసిన రచనలతో కంపేర్ చేస్తే అంటే ఒక కవి ఏ ఏజ్ కన్నా వెళ్ళిపోగలరు. రవిగాన్స్ అనేది కవిగాన్సు అంటారు కదా, ఎగ్జాక్ట్ అలాగే అనిపిస్తుంది. అంటే ఆయన ఆ ఏజ్ లో కూడా చిన్నపిల్ల మనసత్వం మనసులోకి వెళ్ళిపోయి రాసిన పాట అన్నమాట.

0: ఎంత బాగుంది కదా పాట.
1: మిగతా చరణాలు కూడా చాలా సరదాగా ఉంటాయి.
0: విశ్వనాథం గారి కంపోజిషన్
1: కంపోజిషన్
0: ఆయన కూడా అంతే. ఈ ఏజ్ కంటే ఆ ఏజ్ కడిపోయి మరి పాటలు కంపోజ్, ఆయన మాటలు కూడా అలాగే ఉంటాయి, చాలా ఉత్తేజభరితంగా ఉంటాయి. సురి, నువ్వెప్పుడు పాడేవే బాలానందంలో? బాలానందంలో పాడావు, బాల వినోదంలో పాడావు?
2: నేను బాలానందంలో పాడాను, చాలా చిన్న పిల్లని. అంత చిన్న పిల్లని అంటే రేడియోలో మనుషులు కూర్చుని పాడతారు అనుకునే, అందరం అలానే అనుకునేవాళ్ళం కదా, అనుకునేవాళ్ళం. అయితే మా నాన్నతో ఒకరోజు బాగా ఏడ్చా అనమాట, నాన్న నేను కూడా రేడియోలో పాడతా అంటే, నా ఏజ్కి నన్ను బాలానందంకే తీసుకురావాలి. శనివారం మా నాన్నకు ఆఫీస్ ఉండేది, ఎట్లా మధ్యాహ్నం కదా తీసుకురావాలి. సరే నా గోల భరించలేక ఒకరోజు పాపం ఆఫీస్కి సెలవు పెట్టి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చారనమాట. అయితే నేను ఒక రెండు పోయమ్స్, అప్పుడు ఇంకా పాటలు కాదు పోయమ్స్, బాలానందంలో ఎక్కువగా పోయమ్స్ చెప్పాను. అందులో ఒక 10 మంది ఉంటే 8 మంది చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్న, ఇదే చెప్పేవాళ్ళు. అయితే నేను కూడా అదే చెప్పేసరికి ఆయన ఉండి ఇంకేదన్నా చెప్పించండి, అందరూ అదే చెప్తున్నారు అంటే, సరే నేను అప్పుడు బుజ్జిమేక ఉండేదన్నమాట. బుజ్జి

0: రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరు కొరక పూల చెట్లు మేసి వస్తిని, పూల చెట్లు చూసి నువ్వు ఊరుకుంటివా? ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని. మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను? తోటమాలి కొట్ట వస్తే తుర్రు మంటిని. ఆ తుర్రు బాగా అనాలని చెప్పారు మాట మా నాన్న. తోటమాలి కొట్ట వస్తే తుర్రు మంటిని అనాలి, అది దానికి రిహార్సల్ అనమాట. సో అది నా ఫస్ట్ అనుభవం అనమాట నాన్నగారు బాలానందం. నెక్స్ట్ నువ్వు శశి బాలానందం, నువ్వు ఎప్పుడు పాడావు, ఏ పాటతో పాడావు?
1: మాకంతా పద్ధతి, మనకంటే కొంచెం బాగా పాడేవాళ్ళు ఉంటే వాళ్ళకన్నీ కొంచెం

కొద్దిగా క్లాసికల్ టైప్ పాటలే నేర్పించేవాళ్ళు అనమాట అందరూ ఇంట్లో. అంద అవే పాట రేడియోలో వింటాం, అవే నేర్చుకోవటం అయ్యేది. అసలు చిన్న పిల్లల పాటలు అలా నేర్చుకోవడం అనేది ఎప్పుడూ లేదు. అయితే ఒకరోజు మా వాణి మా సిస్టర్ తను తీసుకొచ్చింది అనమాట బాలానందన్కి. నాకప్పుడు అంటే రెండింటికి ప్రోగ్రాము, అంటే ముందర రావాలి ముందర ఇలా ఉంటాయని అవన్నీ తెలియదు. రెండింటికంటే పావుదకు రెండింటికి వచ్చేసాము, అబ్బా మేము చాలా తొందరగా వచ్చేసామని చూసుకుంటే అప్పటికే లోపల అందరూ ఫిల్ అయిపోయారు. ఫిల్ అయిపోయిన తర్వాత సరే ఏం చేయాలి అంటే, అప్పుడు న్యాయపతి రాఘవరావు గారు రిటైర్ అయిపోయారు, రావూరి భరద్వాజ గారు ఉన్నారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వచ్చామండి అంటే, అయ్యో అందరూ పాడేశారమ్మా సెలెక్ట్ చేసేసాము, సరే ఊరికే నువ్వెవరు అని అడిగితే మా నాన్నగారి పేరు ఇట్లా నల్లాని చక్రవర్తుల వెంకటాచల గారు, వాసిని నువ్వు వెంకటాచల గారు అమ్మాయివా, ఆ ఏది ఒక పాట పాడు అన్నారు. అంటే అప్పుడు వాణి సర్ వాణి అని మన శ్రీరంగం గోపాలరత్నం గారు రేడియోలో వచ్చింది, ఆ పాట పాడానమాట. పాడంగానే ఆయన, ఇంత బాగా పాడుతున్నావు నువ్వు పాడకపోవటం ఏమిటి అని చెప్పి ఆయన తీసుకొచ్చుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫస్ట్ పాట నా చేత పాడించారన్నమాట. అలా తమాషాగా మంచి అంటే అనుకోకుండా సెలెక్ట్ అయిపోయి పాడేశారు అనమాట. అదంటే

0: ఇది నేను ఫస్ట్ పాడిన పాట.
1: మనం అంటూ ఉంటాం కదా పెద్దరికం పెద్దరికంగా ఉంటుంది అని, అంటే చిన్నప్పటి నుంచే పెద్దరికంగా
2: పెద్దరికం. మాకు అప్పుడు నోరు కూడా తిరిగేది కాదేమో అమ్మ పాటిస్తే.
0: అంటే ఇంట్లో వీళ్ళందరూ పాడుతూ ఉండేవాడు కదా, మా అక్క ఇలా అన్నేళ్ళందరూ పాడుతుంటారు, అలా వినికిడి మీద ఎక్కువ.
2: సో ఇది బాలానందం. ఈ బాలానందానికి ఒక వెళ్ళిపోయేటప్పుడు ఒక చివరి పాట ఒకటి ఉండేది కదా,
0: అవునవును,
2: అది
0: గుర్తుందా మీకు?
2: గుర్తుందా?
0: గుర్తుంది.

0: బిర పోదాము, బిరబిర బిర బిర బిర పోదాము, బిరబిర బిర బిర బిర పోదాము పోదాము పోదాము. ఆ బిరుబిరు బిరుడని ఫాస్ట్ గా అన్నయ్య అనేవారు అనుకుంటా. ఆ అన్నయ్య వాయిస్ తెలుస్తూ ఉంటుంది ఆ పాటలో.
1: అంటే బిరుబిరు బిరుబిరు అలా అంటే అసలు ముందు నోరు తిరగాలి కదా పిల్లలకి.
0: ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయా, బాలానన్నల్లో ఒక సపోజ్ కుందేలు తాబేలు అనుకోండి, కుందేలు మాట్లాడుతుంది, తాబేలు మామ తాబేలు మామ ఎట్లా ఉన్నావు అంటే ఒక అని ఒక గిటార్ వీణ వాయించేవారు. వీణ అది బేస్ లో సపోజ్ తాబేలు అయితేనేమో బేస్ లో వాయించేవారు, కుందేలేమో
1: కానీ అప్పట్లో వాళ్ళ థాట్ ప్రాసెస్
0: అసలు
1: అసలు ఎంత అంటే ఈ అసలు ఈ పాట ట్యూన్ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మనకి గుర్తుంది అంటే ఎంత క్యాచీగా చేశారో చూడు వాళ్ళ అంటే ఇన్నేళ్లకైనా వాళ్ళకి గుర్తుండిపోయే లెవెల్లో చేశారు ఆ పాటని ప్లస్ ఆ ఇన్స్ట్రుమెంట్.

0: ఇన్స్ట్రుమెంటేషన్ యూసేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అసలు బేస్ వాయిస్ కావాలి అంటే వీణనే అప్పుడు పెద్ద ఈ కీబోర్డ్స్ అవన్నీ ఏం లేవు కదా, వీణ ఫ్లూట్ ఇవి రెండే ఉండేవి ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఆ పాటల గొప్పతనం చూడ
1: అసలు రేడియో అంటేనే శబ్ద చిత్రం, ఎవ్రీథింగ్ మన మైండ్ లో క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఓన్లీ శబ్దం ఇస్తారు మనకి, ఆ శబ్దంతో మనం ఒకటి ఊహించుకుంటాం. సో అది వాళ్ళ విజన్ అట్లా ఉండేది అనమాట రేడియోలో. ప్రొడ్యూసర్స్ ది కానీ ఆ పాటలు చేసే వాళ్ళది కానీ మన మైండ్ లో మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అది అద్భుతమైనటువంటి విషయాలు.
2: అంటే ఈ పాటలు పాడుతూ అప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, ఇప్పుడు అంత ఎంజాయ్మెంట్
0: చేస్తున్నాం. ఇట్లా ఇట్లా అనుకుంటూ పాడాలనిపిస్తుంది. మనం ఏదో రెండు జళ్ళు వేసుకొని రిబ్బల్లు కట్టుకొని పై కట్టుకొని పాడుతున్నట్టుంది.
1: ఒకసారి స్కూల్ నుంచి వచ్చేసేవాళ్ళం, స్కూల్ డ్రెస్ లో వచ్చేసేవాళ్ళం, స్కూల్ డ్రెస్ లోనే వచ్చేసి పాడుతూ ఉండేవాళ్ళం అనమాట. నెక్స్ట్ బాల వినోదం. బాల వినోదానికి కాస్త
0: కొంచెం పెద్ద పిల్లలు కదా,
1: బాల వినోదానికి కొంచెం మనం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి. నువ్వు ఎప్పుడు ఫస్ట్ టైం పాడావు విజయ్ బాల వినోదంలో?
2: నాకు యాక్చువల్ గా ఏ ఇయర్ ఎప్పుడు అని గుర్తులేదు అసలు నాకు యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే అప్పట్లో నాకు తెలిసి బాలానందానికి బాల వినోదానికి పెద్ద డిఫరెన్స్ కూడా నాకు తెలిసి కాదేమో, ఇది శనివారం ఆదివారం అంతే. సో బాల వినోదంలో కూడా చాలా సార్లు పార్టిసిపేట్ చేశాను. నువ్వు అన్నట్టు ఈ చిన్న చిన్న కథలు పాటల రూపంలో ఇవి చాలా
0: పాడేవాళ్ళము,
2: ఇవన్నీ కూడా పాడేవాళ్ళము. మంచి మంచి బ్యాలెన్స్ అవన్నీ కూడా చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే బాల వినోదం కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి చాలా పాడాను, కానీ నాకు ఎక్కువ గుర్తులేవు. మీరేమైనా గుర్తు చేస్తే మరొక
0: పాట గుర్తు, ఒక సంగీత
1: జేజిమామయ్య పాటలు అని ఉండేవి. బాలంత్ర రజనీకాంత్ గారు జేజిమామయ్య పాటలు చేసేవారు. అందులో

0: తీసి పెట్టమ్మా.
1: ఇవి తీయ, అదే తీయాలి. తాయిలో ఉంటే అసలు ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు, అసలు వర్డే తెలియదు. తాయిలో ఉంటే వాళ్ళకి ఎంతసేపు కాజు కత్తులు ఇస్తావా లేకపోతే ఇవ్వస్తావా అనే వాళ్ళే తప్ప తాయిలో
0: వాళ్ళు ఇంకా అంటే పిజ్జా ఆర్డర్ చేస్తావా అది ఆర్డర్ చేస్తావా అని అడుగుతారు. కానీ ఏదో చిన్న బెల్లం ముక్క తిన్నా
1: అదే కదా, ఇప్పుడు మనకు అవే తృప్తిగా ఉండేవి. ఇదే చిన్న బెల్లం ముక్క తీసుకున్న లేకపోతే కొన్ని అటుకులు
2: తాయిలో మళ్ళీ దాంట్లో కాకెంగిలి
1: ఏ. మనం ఈ బాల వినోదం టైటిల్ సాంగ్ గుర్తుందా మీకు?
0: బాల వినోదం స్వాగతం పాట,
1: స్వాగతం పాట ఉండాలి,
0: అది పాడాలి.
3: రారెండో రారెండో బాల బాలికలు.

0: తర్వాత బాలానందం కార్యక్రమాల్లో ఇవి క్విజ్ కాంపిటీషన్స్ కూడా పెట్టేవారు.
1: అవునవును.
0: స్కూల్స్ నుంచి అంటే డైరెక్ట్గా స్కూల్స్కి లెటర్స్ పంపించేవారు, మీ స్కూల్ నుంచి ఒక టీంని పంపించండి మాకు జనరల్ నాలెడ్జ్లో అని చెప్పి.
1: ఓకే.
0: అట్లా నేను హోలీ మేరీ స్కూల్లో ఉన్నప్పుడు సెవెంత్ క్లాస్లో మేము ఒక నలుగురం ఆడపిల్లలు వచ్చామన్నమాట. సో అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ క్విజ్ కార్యక్రమంలో. అంటే అన్ని విజ్ఞానాత్మకంగా, జస్ట్ వినోదమే కాదు
1: వినోదమే కాదు.
0: విజ్ఞానాత్మకంగా కూడా ఉండేవి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ.
1: ఎందుకంటే ఈ పాటల్లో కూడా ఏదో ఒక మెసేజ్ తప్పకుండా
0: డెఫినెట్లీ.
1: ఉండేది. అలాగే వాళ్ళు చేసే సంగీత రూపకాల్లో కూడా ఇప్పుడు
0: నీతి కథలు ఉండేవి,
1: నీతి
0: నీతి
1: కథలు,
0: కథలతో
1: పంచతంత్ర కథలు,
0: చేసేవాడు.
1: ఇవన్నీ అన్నమాట
0: అదే
1: పిల్లలకి. మరి ఆ ఏజ్ నుంచే అన్ని నేర్పాలి కదా. అదే ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి విజ్ఞానాన్ని కూడా ఇచ్చేది ఈ ప్రోగ్రామ్.
0: తర్వాత బాల వినోదం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అంటే కొన్ని చిన్న చిన్న డాన్స్తో కూడిన ఇవి కూడా రవీంద్ర భారతిలో చేశారు, బాల వినోదం తరఫున
1: స్టేజ్ ప్రోగ్రామ్స్,
0: స్టేజ్ ప్రోగ్రామ్ చేశారు.
1: అవును.
0: అందులో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానంటే, నా చిన్నప్పుడు అజ్ఞానం ఎలా ఉంటుందనేది. అయితే అందులో పాట పాటని చిత చిత్తవాన గురిసే, చిత్తవాన గురిసే, బంగారు వన గురిసే, ఓయమ్మ ఆ బంగారు వన గురిసే, బాగా ఏ పనులు, బంగారు వన గురిసే, బాగా ఏ పనులు అని సీతా అనసూయ గారు, మింజమూరి సీతా అనసూయ గారు చేసిన పాట. అది నేర్పిస్తే మా వాతావరణం అసలు కంప్లీట్గా వేరు కదా మా ఇంట్లో.
1: భక్తి
0: అప్పుడు
1: శాస్త్రీయము.
0: శాస్త్రం ఓ పద్ధతి ఓ మడి దడి ఇవన్నీ ఉండేటప్పటికీ నాకేంటో కొంచెం ఇదిగా అనిపించేది పాడాలంటే. అబ్బాయి ఏమిటి చిత్తవానా గురిసే అంటే, దాని మీనింగ్ కూడా తెలియదు అప్పట్లో, అసలు మీనింగ్ కూడా తెలియదు. అయితే నేను పక్కన కూర్చొని నాతో ఎవరో ఉన్నారు, మన పిల్లలందరూ ఉంటాం కదా, వాళ్ళతో అన్న అబ్బాయి ఫోక్ సాంగ్స్ పాడాలంటే బోరు అన్నాను. పక్కన ఈయన మన నరసింహమూర్తి గారు, పెద్ద ఫోక్ సింగర్ ఆయన,
1: వెళ్ళి వెళ్ళి
0: ఆయన పిలిచి, శశికళ అసలు ఫోక్ సాంగ్ పాడటం అంటే ఏమిటో తెలుసా నీకు, ఫోక్ సాంగ్ అంటే ఎంత కష్టమో తెలుసా నీకు, అలా అనేసావు కదా, కానీ చూడు ఫోక్ సాంగ్లో ఎంత మీనింగ్ ఉంటుందో, అసలు ఎంత అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పాటలుంటాయి, కష్టం తీర్చుకునే పాటలుంటాయి, ఇవన్నీ ఉంటాయి, అలా ఎప్పుడూ అనుకో. వాడు ఎంత సౌమ్యంగా చెప్పారంటే ఆయన విసుకోవచ్చు, కేకలేచ్చు నన్ను, కానీ ఎంత సౌమ్యం, అలా అనకూడదమ్మా తప్పు అని చెప్పాను. కానీ ఒక్కసారి అమ్మో నేనేమిటి ఇలా అనేసానని చెప్పి కూర్చున్నా. ఆ రోజు మూడు పాటలే, చిత్తచిత్త వాళ్ళ గురిసే ఒకటి, తర్వాత గొడుగులు గొడుగులు గొడుగులోయ్, గొడుగులు గొడుగులు గొడుగులోయ్ అని బాలక విశ్వనాథం గారు, ఎంత బాగుంటుందో పాట. అప్పుడు అది పాడాము, తర్వాత ఈ వందే మాత్రం తెలుగులో వచ్చింది చూడు.

0: అని ఒక చరణం. తర్వాత సరి సని స సరి సని స సరి సని సరి రి మరి మరి సని సరి మరి మరి స సరి ని స పప ని మప రిమ పని సని పమ రిమ పని సా పిండార పోసిన వెండి వెన్నెల్లు ఆ వెన్నెలకు వన్నెలు దిద్దే విచ్చిన పువ్వులు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు చల్లని నవ్వులు తేనెలు చల్లిన పలుకుళ్ళు ఇవే ఇవే మా వరాలు మా వరాల తల్లికి ఏదో ఉంది అట్లా అట్లా ఎంత అసలు ఎంత మంచి సాహిత్యం అంటే అప్పట్లో దాని విలువ తెలియదు. ఇప్పుడు నిన్న పాడుకుంటుంటే పాడు పాడాం కదా అని పాడుకుంటుంటే అసలు దానిలో సాహిత్యంలో ఉండే అందం ఏంటనేది ఇప్పుడు బాగా తెలిసింది.
1: అలాగే ఈ పాటలతో పాటు దేశభక్తి గీతాలు తప్పకుండా
0: తప్పకుండా
1: అవును అన్ని పాడాము కదా. అప్పట్లో పాల్గొని విశ్వనాథం గారు స్వరపరిచిన చాలా ఫేమస్ పాట

0: విజీ, మీరు సాయిబాబా గారి దగ్గర చిన్నప్పుడు పాడేవు కదా, అవి బాల వినోదంలో కూడా పాడేదాన్ని ఆ పాట, పప్ప పాట పాడనా, అది
1: పప్ప
0: పాడు,
1: పప్ప పాట పాడనా, మమ్మీ మాట్లాడనా, అన్న ఆటాడనా, చెల్లి కథ చెప్పనా, పప్ప పాట పాడనా, మమ్మీ మాట్లాడనా, అన్న ఆటాడనా, చెల్లి కథ చెప్పనా, పప్ప పాట పాడనా.
2: అలాగే ఇంకా నువ్వేం పాడేవు అందులో, బాల వినోదంలో ఏం పాడేవు నువ్వు?
0: బాల వినోదంలో సిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం, మా పాపాయి ఎక్కేది కర్రాగుర్రం. ఈ పాట ఎంత బాగుంటుందంటే, అంటే సిపాయి ఎక్కే గుర్రానికైతే అంతకన్నిటి పెట్టాలి కదా, ఉలవలు పెట్టాలి, అది నీళ్లు అడుగుతుంది, దానికి ఎన్నో సేవలు చేయాలి. ఈ కర్ర గుర్రం అయితే ఏమీ అడగదు, హాయిగా ఇది ఎక్కి ఊగుతూ ఉండొచ్చని. చాలా చాలా బాగుంటుంది ఈ పాట.

0: కర్రాగుర్రం హసిపాయి ఎక్కేది ఎర్రాగుర్రం, మా పాపాయి ఎక్కేది కర్రాగుర్రం. ఒక్కసారి ఎక్కేసి ఊరేగిరాగానే ఉస్సురంటుంది సిపాయి గుర్రం. ఒక్కసారి ఎక్కేసి ఊరేగిరాగానే ఉస్సురంటుంది సిపాయి గుర్రం. ఎన్నిసార్లు ఎక్కినా ఎంతసేపుగినా ఏమీ అలసిపోదు కర్రాగుర్రం, మా
1: చాలా బాగుంది పాట.
2: ఎంత బాగుందో, ఇలాంటి పాటలు ఇప్పుడు అసలు ఎక్కడా రావట్లేదు. ఎంతసేపు ఇంగ్లీష్ సాంగ్స్ తప్ప అసలు ఈ పాటలు ఎవరికి తెలియదు కూడా తెలియదు. పిల్లలకి చెప్పాలంటే
1: ఈ ప్రోగ్రామ్ విన్నాక మళ్ళీ
2: ఏమన్నా జోషం, అది మన మనకి అదృష్టం అని చెప్పుకోవాలి. మన వల్ల కొంచెం ఇన్స్పైర్ అయితే
1: ఈరోజు అంటే ఈ 90 ఏళ్ల పండగని ఆల్ ఇండియా రేడియో వారు ఇంత ఘనంగా చేస్తున్నారు. ఒక రోజు ఒక నెల కాదు, ఈ సంవత్సరం అంతా ఈ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్, ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అప్పటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవడం, ఇలా ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు కదా, కళాకారులు, రేడియోతో అనుబంధం ఉన్న కళాకారులు అందరూ కూడా, అంటే ఎవరి ప్రయాణమైనా, సంగీత ప్రయాణమైనా, నాటకమైనా, ఏదైనా రేడియోతోనే స్టార్ట్ అయ్యింది 99%. సో అందరూ ఈ బాలానందం నుంచి వచ్చిన వాళ్లే, ఎప్పుడో ఒకసారి పాడిన వాళ్లే, బాల వినోదంలో పాడిన వాళ్లే. సో అలాగా ఇవన్నీ గుర్తు చేసుకోవడం ఒక నాస్టాల్జిక్ గా ఉంది.
2: ఈ నవతి ఉత్సవాల్లో మనం కూడా పాల్గొని మన చిన్ననాటి ముచ్చట్లన్నీ నెమరేసుకుంటాం.

0: చేసుకుని చక్కగా ఎంత బాగా టైం అంటే మైండ్ ఒక్కసారి రిఫ్రెష్ అయిపోయింది. అంత మంచి అవకాశం వచ్చింది మనకి. ఆ అవకాశాన్ని నాకు తెలిసి సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాను. ఇది విని ఎవరికైనా ఈ పాత పాటలు చక్క ఈ చిన్నపిల్లల పాటల మీద ఇంట్రెస్ట్ కలిగి కొద్ది గొప్ప ఒకళ్ళిద్దరన్నా స్పందిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయిందని అనుకుంటున్నాం కదా.
1: నిజంగానే ఇవాళ మన ముగ్గురం మళ్ళా బాలానందం రోజు గుర్తు చేసుకోవడం, అంటే ముగ్గురం కలిసి పాడకపోయినా కూడా ముగ్గురం ఎక్స్పీరియన్సెస్ మన అందరి అనుభవాలు ఒకటే. సో అది చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మళ్ళా పసితనానికి వెళ్ళిపోయి మా విజ్జి చెప్పినట్టు శశి చెప్పినట్టు ఒకసారి చిన్నపిల్లలం అయిపోయాం. మళ్ళా రారండోయ్ పాటలు అవన్నీ పాడుకుని మరి ఈ కార్యక్రమం అంతా కూడా ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో శ్రోతలందరూ కూడా ఆల్ ఇండియా రేడియో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ వింటే వాళ్ళు కూడా ఆ జ్ఞాపకాలన్నీ అందరికీ గుర్తొస్తాయి. రేడియో జ్ఞాపకాలంటే అందరికీ అవి ఒక బంగారు గుర్తులే అవన్నీ. సో ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు కూడా సంతోషించాలి అని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు
2: తెలియజేసుకుంటూ
1: విజయలక్ష్మి, శశికళాస్వామి, సురేఖామూర్తి మా ముగ్గురు స్నేహితుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవండి. ధన్యవాదాలు.

తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీమణులు శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి శశికళ స్వామిగార్లు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రతిపక్ష ఏఐఏడిఎంకేతో హోరాహోరీగా తలపడుతోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన అధికారం సాధించింది. అస్సాంలో అధికార బీజేపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అస్సాంలోని 95 నియోజకవర్గాల్లో బీజేపీ 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 16, ఏజీపీ 7, ఇతరులు 13 చోట్ల ముందంజలో ఉన్నారు. తమిళనాడు 101 స్థానాల్లో టీవీకే 40, అన్నాడీఎంకే 30 సీట్లలో ముందంజలో ఉండగా, అధికార డీఎంకే 19 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 3, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంతో దూసుకెడుతోంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు విజయ్ నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోని 120 నియోజకవర్గాల్లో బీజేపీ 75 స్థానాల ముందంజలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 40 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా, బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కేరళలోని 115 స్థానాల్లో కాంగ్రెస్ 52 చోట్ల ముందంజలో ఉంది. సిపిఎం 24, సిపిఐ 5, ఆర్ఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ బీజేపీలు చెరో 4 స్థానాల్లో లీడ్లో ఉండగా, యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ప్రాబల్యాన్ని కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 24,200 మార్కులను దాటి ట్రేడ్ అవుతోంది. సానుకూల రాజకీయ పరిణామాల మధ్య ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తారు. కరీంనగర్ జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడిన వెంకటాద్రి రేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి బండి సంజయ్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మన్నే కృషాంక్ పరామర్శ కోసం కేటీఆర్, సబితారెడ్డి, చింతా ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ తదితరులు సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న కృషాంక్ను వీరు మనకు సపట్లో కలుసుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సంస్కృత పాఠం. నిర్వహణ డాక్టర్ ఎల్ అర్చన, విద్యార్థిని సౌమ్య.

0: నమస్తే మహోదయి.
1: నమస్తే, ఆగచ్చతు, ఉపవిశతు.
0: ధన్యవాదాలు మహోదయి.
1: అద్యతనీన కక్షాయాం వయం శ్రీభాష్యం విజయసారథి మహోదయేన విరచిత పరివాదిని ఇతి కావ్యాత్ ఏకం శ్లోకం పఠిష్యామః. అర్థమైందా?
0: అర్థమైంది మహోదయి.
1: ఏంటి?
0: ఈరోజు మనము మహాకవి శ్రీభాష్యం విజయసారథి గారు రచించిన కావ్యంలోని పరివాదిని అనే గ్రంథంలోని కావ్య
1: ఒక శ్లోకం
0: శ్లోకంని నేర్చుకుందాం.
1: హా, ముందుగా శ్లోకం చదువుతాను, శ్రద్ధగా విని ఆ తర్వాత రాసుకో.
0: అలాగే మహోదయి.
1: జనస్య

0: ప్రసాద. ఇప్పుడు రాసుకో.
1: అలాగే మహోదయ్.
0: జనస్య
1: జనస్య
0: దోషో
1: దోషో
0: యథా విభాతి,
1: యథా విభాతి
0: స్ఫుటం తథానో,
1: స్ఫుటం తథానో
0: హి
1: హి
0: గుణో
1: గుణో
0: మహానపి
1: మహానపి
0: కలంక ఏవ
1: కలంక ఏవ
0: స్ఫుటం హిమాంశోః,
1: స్ఫుటం హిమాంశోః
0: విభాతినో
1: విభాతినో
0: విభాతి
1: విభాతి
0: నో
1: నో
0: యత్తస్య
1: యత్తస్య
0: పునః ప్రసాదః
1: పునః ప్రసాదః.
0: ఇప్పుడు పదవిభాగం చదువుతాను.
1: అలాగే మహోదయ్.
0: జనస్య
1: జనస్య
0: దోషః
1: దోషః
0: యథా విభాతి
1: యథా విభాతి
0: స్ఫుటం తథా
1: స్ఫుటం తథా
0: నో
1: నో
0: హి
1: హి
0: గుణః
1: గుణః
0: మహాన్
1: మహాన్
0: అపి
1: అపి
0: కలంకః
1: కలంకః
0: ఏవ
1: ఏవ
0: స్ఫుటం
1: స్ఫుటం
0: హిమాంశోః
1: హిమాంశోః
0: విభాతి
1: విభాతి
0: నో నో
1: నో
0: యత్
1: యత్
0: తస్య
1: తస్య
0: పునః
1: పునః
0: ప్రసాదః
1: ప్రసాదః.
0: ఇప్పుడు అన్వయం చదువుకుందామా?
1: అలాగే మహోదయ్.
0: యథా జనస్య దోషః స్ఫుటం విభాతి తథా మహాన్ అపి గుణః నో విభాతి. ఉత్తరార్ధంలో హిమాంశోః కలంకః ఏవ స్ఫుటం విభాతి యత్ తస్య పునః ప్రసాదః నో విభాతి.
1: అలాగే మహోదయ్.
0: చెప్పగలవా అన్వయం?
1: చెప్తాను మహోదయ్. యథా జనస్య దోషః స్ఫుటం విభాతి తథా మహాన్ అపి గుణః నో విభాతి హిమాంశోః కలంకః ఏవ స్ఫుటం విభాతి యత్ తస్య పునః ప్రసాదః నో విభాతి.
0: చక్కగా చెప్పావు. ప్రతిపదార్థం తెలుసుకుందాం.
1: అలాగే మహోదయ్.
0: యథా యథా అంటే ఏ విధముగానైతే,
1: యథా ఏ విధముగానైతే,
0: జనస్య జనస్య అంటే మనిషి యొక్క,
1: జనస్య మనిషి యొక్క,
0: దోషః దోషము,
1: దోషః దోషాలు
0: లేదా తప్పు
1: తప్పు,
0: స్ఫుటం స్ఫుటం అంటే స్పష్టంగా,
1: స్ఫుటం స్పష్టంగా,
0: విభాతి
1: విభాతి
0: అంటే ప్రకాశించును
1: ప్రకాశించును,
0: తథా
1: తథా
0: ఆ విధముగా,
1: ఆ విధముగా,
0: మహాన్ అపి
1: మహాన్ అపి
0: గొప్పనైనది
1: గొప్పనైనది
0: గొప్పనైనది అయినప్పటికీ గుణః
1: గుణః
0: గుణః అంటే నీకు కూడా తెలుసు కదా,
1: గుణాలు వారి యొక్క గుణాలు
0: గుణము. నో విభాతి
1: నో విభాతి,
0: విభాతి అంటే ప్రకాశిస్తుంది ప్రకాశించడం. నో విభాతి అంటే ప్రకాశించదు కనపడదు అని అర్థం. హిమాంశోః ఉత్తరార్థం చదువుకుంటాం ఇప్పుడు. హిమాంశోః చంద్రుని యొక్క, హిమాంశు అంటే చంద్రు చంద్రుడు,
1: హిమాంశు చంద్రుడు,
0: హిమాంశోహో అంటే షష్ఠీ విభక్తి, హిమాంశోహో చంద్రుని

0: యొక్క కళంకః ఏవ, కళంకమే. ఏవ అంటే తెలుసు కదా నీకు,
1: కళంకము కూడా.
0: ఏవ అంటే అని అర్థం, కళంకమే అని అర్థం.
1: కళంకమే.
0: స్ఫుటం,
1: స్ఫుటం
0: అంటే
1: స్పష్టంగా,
0: స్పష్టంగా. విభాతి,
1: విభాతి.
0: ఇంతకుముందు కూడా విభాతి అనే పదం వచ్చింది కదా.
1: అవును మహోదయ్.
0: ఏమర్థం చెప్పాను?
1: ప్రకాశముగా అని చెప్పారు.
0: ప్రకాశించటం, ప్రకాశం, కనబడటం అని అర్థం. విభాతి అంటే కనబడును. యత్, కానీ తస్య, అతని యొక్క, పునః, పునః అంటే ఏంటి,
1: మళ్ళీ అని వస్తుంది మహోదయ.
0: ప్రసాద, ప్రసాద అంటే కాంతి. నో విభాతి, కనపడదు కదా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యార్థాన్ని ఇప్పుడు చూద్దాం.
1: అలాగే మహోదయ్.
0: అయితే శ్లోకంలో ఎక్కువగా నువ్వు విన్న పదం ఏంటి?
1: విభాతి మహోదయ.
0: సో వాక్యంలో పూర్వార్థంలో కూడా ఉంది, ఉత్తరార్థంలో కూడా విభాతి అని పదం వస్తుంది. ఈ శ్లోకం యొక్క భావార్థం, తాత్పర్యార్థం ఏంటి అంటే, మనిషిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కొంతమందికి ఉన్న ఒక్క దోషమే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు దోషాన్వేషణ తత్పరులు కనుక. ఉదాహరణకు, చంద్రుడు ప్రపంచమంతా తన చల్లని వెన్నెలను వెదజల్లుతూ ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న కలంకాన్నే చూస్తారు వాళ్ళు. అందుకని మనిషి అంటే మనం ఏం చేయాలి, ఏ చిన్న దోషం కూడా మనలో లేకుండా జాగ్రత్త పడాలి అన్నమాట.
1: అవును మహోదయ్.
0: ఎంత చక్కగా చెప్పారు కదా.
1: అవును మహోదయ్.
0: అయితే ఈ శ్లోకం మనకేం చెబుతుంది అంటే, మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా కొందరు మనలో ఉన్న చిన్న లోపాన్నే గమనిస్తారు. కాబట్టి ఏ లోపం లేకుండా మనల్ని మనం మార్చుకోవాలి అని అర్థం.
1: అవును మహోదయ్.
0: ఇప్పుడు ఈ శ్లోకంలో వ్యాకరణాంశాలని చూద్దాం.
1: అలాగే మహోదయ్.
0: శ్లోకం అంతటా కూడా విభాతి అనే పదం గమనించావు నువ్వు.
1: అవును మహోదయ.
0: విభాతి క్రియాపదం.
1: విభాతి క్రియాపదం.
0: ఏ లకారం యొక్క క్రియాపదం?
1: లట్లకారం మహోదయ.
0: లట్లకారం యొక్క ప్రథమ పురుష ఏకవచన రూపం ఇది. మరి ధాతువు తెలుసా?
1: బాధాతు మహోదయ.
0: భాదీప్తౌ. వి ఉపసర్గపూర్వకంగా భాదీప్తౌ అనే ధాతు యొక్క లట్లకారం విభాతి, ప్రథమ పురుష ఏకవచనం రూపంలో.
1: అలాగే మహోదయ్.
0: మహాన్ అనే శబ్దం చూస్తున్నావా?
1: అవును మహోదయ్.
0: మహాన్ అంటే ఏంటి?
1: గొప్పవారు,
0: గొప్పనైనది అయినప్పటికీ గుణ, గుణ శబ్దానికి విశేషణం మహాన్ అనే శబ్దం. మహాన్ అంటే గొప్పగా, పుల్లింగ రూపం ఇది.
1: అలాగే మహోదయ్.
0: అయితే ఈ శ్లోకంలో సమాస పదాలు ఏవి కూడా లేవు, అన్నీ స్పష్టంగానే ఉన్నాయి. విభాతి అనే క్రియాపదం ఒక్కటే ఉంది.
1: అలాగే మహోదయ్.
0: మరి అలాగే యథా అనే శబ్దం, తథా అనే శబ్దం ఎప్పుడైనా విన్నావా?
1: విన్నాను మహోదయ్.
0: యథా అనే శబ్దం అవ్యయ శబ్దం, అవ్యయ పదం ఇది. ఎలా సిద్ధిస్తుంది అంటే, యత్ అనే శబ్దంతో, యత్, యత్ శబ్దం తెలుసు కదా నీకు.
1: తెలుసు మహోదయ్.
0: యత్ శబ్దంతో థాల్ ప్రత్యయం అవుతుంది.
1: థాల్ ప్రత్యయం మహోదయ్.
0: థాల్ ప్రత్యయానికి పాణిని ఒక సూత్రం చెప్పారు, ప్రకారవచనే థాల్ అని. ప్రకారవచనే థాల్ అనే సూత్రంతో యత్ శబ్దంతో థాల్ ప్రత్యయం చేస్తే యథా అనే శబ్దం సిద్ధిస్తుంది.
1: అలాగే మహోదయ్.
0: మరి యథాశబ్దానికి అర్థం ఏంటి?
1: ఏదైతే.
0: ఏదైతే అంటే ఏ విధంగా అయితే అని. యథాశబ్దానికి ఏ అర్థమో, యథాశబ్దం ఎలాగైతే సిద్ధిస్తుందో అలాగే తథా అనే శబ్దం కూడా సిద్ధిస్తుంది.
1: అలాగే మహోదయ్.
0: ఉత్తరార్థంలో ఉంది కదా తథా అని.
1: అవును మహోదయ్.
0: ఉత్తరార్థంలో ఉందా, పూర్వార్థంలో ఉందా? పూర్వార్థంలోనే ఉంది.
1: పూర్వార్థంలో
0: ద్వితీయ పంక్తి. స్ఫుటం తథానో హి గుణో మహానపి. తథా విన్నాము కదా. ఇక్కడ కూడా తత్ శబ్దంతో థాల్ ప్రత్యయం చేస్తే తథా అనే శబ్దం సిద్ధిస్తుంది. అయితే యథా మరియు తథా ఈ శబ్దాలు అవ్యయ పదాలు.
1: అవ్యయ పదాలు.
0: అవ్యయం అంటే ఏంటి?
1: సమాసం లేనిది అని ఉంటుంది మహోదయ.
0: అవ్యయం అంటే ఈ శబ్దాలకు లింగ విభక్తి వచన రూపాలు ఉండవో.

0: అది అవ్యయం.
1: అవ్యయం.
0: అలా యథ మరియు తథా శబ్దాలు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంతో నువ్వేం తెలుసుకున్నావు, దీని తాత్పర్యం ఏంటి?
1: మనలో గుణాలు, ఒక గుణాలు ఎన్ని కూడా చెడుని మాత్రమే బయటకి చూస్తారు కాబట్టి ఎలాంటి దోషం లేకుండా ఉండాలి అనేది నేర్చుకున్నాను మహోదయ.
0: మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా దోషాన్వేషణ తత్పరులు చెడును మాత్రమే గమనిస్తారు, నీలో ఉన్న మంచి గుణాలని చూడరు. కాబట్టి ఏ లోపం లేకుండా మనం జాగ్రత్త పడాలి అని శ్రీభాష్యం విజయసారథి గారు ఈ శ్లోకం ద్వారా వివరించారు.
1: అవును మహోదయి.
0: శ్లోకం చదువుతావా? ఇప్పుడు శ్లోకం నీకు అర్థమైంది కదా,
1: శ్లోకం చదువుతావా? చదువుతాను మహోదయ్. జనస్య దోషో యథా విభాతి పటం తత
0: స్ఫుటం
1: స్ఫుటం తథా నోహి గుణో మహానపి కలంకం ఏవ స్ఫుటం.
0: కలంకం ఏవ కాదు, కలంక ఏవ.
1: కలంక ఏవ స్ఫుటం హిమాంశోః విభాతినో యతస్య పునః ప్రసాదః.
0: యత్తస్య
1: యత్తస్య పునః ప్రసాదః.
0: యత్ అనే వేరు శబ్దం, తస్య అనే ఇంకొక శబ్దం, యత్తస్య అనాలి.
1: అలాగే మహోదయ్.
0: అను యత్తస్య
1: యత్తస్య పునః ప్రసాదః.
0: చక్కగా చెప్పావు. అస్తు, అగ్రిమ కక్షాయాం పునః మిలామః.
1: అలాగే మహోదయ్. ధన్యవాదాలు మహోదయ్.
0: శుభం భూయాత్.
1: వెళ్ళొస్తాను మహోదయ్.
0: శుభం భూయాత్.
2: మీరింతవరకు సంస్కృత పాఠం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎల్ అర్చన, విద్యార్థిని సౌమ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
5: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమాన్ని విందాం. ముందుగా మహర్షి ఈ సినిమా కోసం బెన్నీ డయాల్ గానం చేసిన శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: విక్రమార్కుడు ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చి గీత రచన చేసి సునీతతో కలిసి పాడారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి ఎన్ రాజం గారి వయోలిన్ వాద్యం వింటారు.

ఒక చిన్న చిరునవ్వు నీదే అలాగే అవతలి వారి రోజును కూడా మార్చేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:10. నేను మీ శైలు. మీ అందరికీ ఉత్తరంగా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక చెప్పనా, నేను నా చిన్నప్పటి రోజులని చాలా మిస్ అవుతున్నా తెలుసా. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము, అలా అని మనం ఊర్లకి వాటికి పోవట్లేదు. కానీ చిన్నప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళం, గుర్తుందా? ఎంత సరదాగా ఉండేదో తెలుసా. అందరు పిల్లలు అలా ఒక చోట హాయిగా ఆడుకోవడం, తినడం, చిన్న చిన్న కొట్లాటలు మస్తుండేది. ఇంటికి తిరిగి వచ్చినాక కూడా ఆ గడిపిన సమయం గుర్తొచ్చేది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఆ సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని హాయిగా ఇలా చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఆ మెమరీస్ కూడా మనకి ఎంత ప్రశాంతతను ఇచ్చేవో తెలుసా. సమ్మర్ వస్తుంది అని అంటే చాలు, ఇలా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా పిల్లల్లో, అది మాటల్లో చెప్పలేము. ఇప్పుడైతే ఉద్యోగాలంటూ తిరుగుతున్నాం, అసలు సమ్మర్ హాలిడేస్ అన్న పేరే లేదు. కానీ ఐ రియల్లీ మిస్ దోస్ డేస్ తెలుసా. అసలు ఎంత అంటే అమ్మ పెట్టే మామిడి తాండ్రలు, పచ్చళ్ళు, మామిడికాయలు, చెరువుల్లో స్నానం, సాయంత్రం పెరట్లో కూర్చొని ముచ్చట్లు, రాత్రి చందమామను చూస్తూ పడుకోవడం, అసలు ఎంత బ్యూటిఫుల్ మ్యాజిక్ క్రియేట్ చేసేవో తెలుసా అవంతా. కానీ అందరికీ సమ్మర్ అంటే గుర్తొచ్చేది వేడి చెమట. ఇవంతా ఓకే, కానీ పిల్లలకి ఎస్పెషల్లీ స్కూల్ డేస్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే ఒక మ్యాజిక్ అన్నమాట. ఎందుకంటే తొందరగా లేవాల్సిన అవసరమే లేదు, స్కూల్ కాలేజ్ టెన్షనే ఉండదు, లేట్గా నేర్చినా ఎవ్వరు ఏమీ అనరు, హాయిగా మెల్లగా రెడీ అవ్వచ్చు, రాత్రి లేట్ అవుతుంది పండుకో అని అనేవాళ్ళు ఉండరు. ఆలస్యంగా సినిమాలు చూస్తూ, బొమ్మలు చూస్తూ, ఆడుకుంటూ, లేట్గా పండుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్తో కాల్స్, గాసిప్స్, చాట్స్, వీటికంటే స్పెషల్ మామిడి పండ్ల సీజన్. సమ్మర్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ మ్యాంగోస్ అని అంటాను నేను, మీరేమంటారు? మామిడి పండు తెచ్చి కట్ చేస్తూ ఉంటే ఆహా, ఆ స్మెల్కే ఇలా ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంటుంది తెలుసా. ఆ రుచి ఇట్లా నోట్లో పడగానే

0: వా చారి గారు వా, ఆనందం చెప్పుకోలేం తెలుసా. అసలు మామిడికాయ జ్యూస్లు, షేక్లు, ఆమ్రస్ ఇవన్నీ. మామిడికాయ అంటే ఊరు ఇలా గుర్తొచ్చేస్తుంది తెలుసా, ఆ చెట్ల కింద కూర్చోవడము అవంతా. లైక్ అవి బ్యూటిఫుల్ మ్యాజిక్ అబ్బా ఎంతైనా. అవునా కాదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా నేను చెప్పినవన్నీ.
1: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇంకా సమ్మర్ అంటే ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్స్, బయటకి వెళ్ళి గోలా, కుల్ఫీ, ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఎండలు కూడా మర్చిపోతావు తెలుసా. వీటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీ టైం, కజిన్స్తో అలా ఆడుకోవడం, లూడో అంటూ, క్యారమ్స్ అంటూ, కార్డ్స్ అంటూ చిన్న చిన్న గొడవలు కూడా వస్తాయనుకోండి. నువ్వు లైక్ చీటింగ్ చేయకపోయినా నేను చీటింగ్ చేశారని, లేదా నువ్వు కావాల్చుకొని చీటింగ్ చేయడము, ఇలా చిన్న చిన్న సరదాలతో గొడవలు అవుతూ ఉంటాయి. అవి అవి జ్ఞాపకాల్లో మారిపోతాయి తెలుసా జీవితాంతం. కానీ నేను ఆ టెర్రస్ మీద వండుకొని నక్షత్రాలు చూస్తూ పాత కథలు చెప్పుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ ఎంత ప్రశాంతత ఉంటుందంటే అసలు నిజంగా అమూల్యం అని చెప్పాలి తెలుసా. ఈ సిటీ రష్ నుండి దూరంగా ఊరికి వెళ్ళడం, ఆ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, నాకు మాత్రం మొత్తం నాస్టాల్జిక్ ఫీలింగ్ అనుకో. అసలు అసలు ఫ్రెండ్స్తో అలా చెరువు దగ్గర కూర్చోవడం, లేదా సూర్యాస్తమం టైంలో వాకింగ్ చేయడం, లేదా ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది తెలుసా. మొత్తానికి చెప్పాలంటే సమ్మర్ అంటే కేవలం ఎండలు కాదబ్బా, ఆనందం, స్వేచ్ఛ, కుటుంబం, స్నేహం, మధురమైన జ్ఞాపకాలు, ఇంతుంది బోల్డ్ అన్ని ప్యాకేజ్లతో వస్తుంది మనకు సమ్మర్. కానీ మైనస్ పాయింట్ ఏంటి, ఎండలు ఉంటాయి, చెమటలు ఉంటాయి, ఓకే ఫైన్. కానీ పిల్లలకి అదొక పెద్ద పెద్దలకు కూడా అనుకుంటా, చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను, బట్ తెలీదు. ఒకవేళ పెద్దలకు కూడా సమ్మర్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఒక థమ్స్అప్ వేసుకోండి, ఎందుకంటే నేను ఆ బ్యాచ్ కాదు కాబట్టి.

అబ్బబ్బబ్బబ్బా, ఏ మిండలున్నాయి బయట! అడుగు పెట్టాలన్నా భయమవుతుంది తెలుసా. నిజంగా కానీ ఇంత ఎండలో బయట ఎలా తిరుగుతున్నారబ్బా మీరు? నాకు ఎంత భయం అవుతుంది తెలుసా, ఫ్యాన్ కింద నుంచి జరగాలంటే. నిజంగా చెమటలు కారిపోతున్నాయి. ఎలా అండి, ఆ సూర్యభగ్నవాడు కొంచెం కూడా కరుణిస్తలేడు మన మీద? లైక్ హౌ? సరే, ఆయన ఎట్లయినా కరుణిస్తలేడు కదా మన మీద. మరి మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోతే ఆ సమ్మర్ ఎంజాయ్మెంట్ కాస్త సమ్మర్ టెన్షన్ అవుతుంది. అందుకే మీకోసం తెలిసినవి, అంటే మీకు తెలుసుకునే టిప్స్, బట్ స్టిల్ మీరు ఫాలో అవ్వరు కదా, అంటే నేను ఫాలో అవ్వను అనుకోండి, అలాంటి టిప్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందామని చెప్పేసి మీకోసం నా కోసం తెచ్చేసిన. ఫాలో అయిపోదామా మరి? ఎందుకంటే సమ్మర్ స్పెషల్గా ఉండాలి కదా. ముందుగా నీళ్ళు నీళ్ళు నీళ్ళు. అన్ని టిప్స్లలో ఫస్ట్ ఇంపార్టెంట్ నీళ్ళు. దాహం వేసినప్పుడే నీళ్ళు మాత్రం తాగద్దు, దాహం వేయకపోయినా తాగాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, దాహం వేసినప్పుడు తాగితే సరిపోదు. ప్రతి గంటకి కొంచెం నీళ్ళు తాగాలన్నమాట, లేదంటే డీహైడ్రేషన్ వల్ల డిజీనెస్, హెడ్ఏక్, వీక్నెస్ వస్తాయి. సో జాగ్రత్త. ఇంకోటి, సాఫ్ట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్ బదులు న్యాచురల్ డ్రింక్స్ బెటర్. ఎలా అంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, ఇవి మన బాడీకి ఇన్స్టెంట్ కూలింగ్ ఇస్తాయి. ఎస్పెషలీ బయట నుండి వచ్చాక ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఆ రిలీఫ్ వేరే లెవెల్. అలానే సమ్మర్లో హెవీ ఆయిల్ ఫుడ్ వల్ల బాడీ ఇంకా హీట్ ఎక్కుతుంది కాబట్టి పుచ్చకాయలు, కర్బూజలు, ద్రాక్ష, మామిడి ఇలాంటివి ఎక్కువ తిన్నారనుకోండి హాయిగా ఉంటుంది. దాంతోపాటు కుకుంబర్ అని, క్యారెట్ అని, లేదా పెరుగుతో చేసేవి ఏమైనా కర్డ్ రైస్, మజ్జిగ, ఇలాంటి లైట్ ఫుడ్ బెస్ట్ ఆప్షన్. మరి మధ్యాహ్నం 12 o'clock నుంచి 3 గంటల దాకా సూర్యుడు తల మీద పీక్లో ఉంటాడు. ఆ టైంలో ఒకవేళ బయట అడుగు పెట్టినామనుకో కాలిపోతాం. అందుకే ఈ టైంలో మోస్ట్లీ బయటికి రావడం అవాయిడ్ చేయండి. ఒకవేళ వచ్చినా సరే గొడుగు, క్యాప్, సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఇవి స్టైల్ కోసం కాదు సుమా, మన జాగ్రత్త కోసం అనుకో.

మరి డార్క్ కలర్ క్లోత్స్ వేసుకున్నావనుకో హీట్ అబ్జర్వ్ చేస్తాయి, కాబట్టి లైట్ కలర్ క్లోత్స్ బెటర్ ఆప్షన్. కాటన్ బట్టలు వేసుకుంటే ఇంకా సూపర్ అనుకో, ఎందుకంటే స్వెట్ అబ్జర్వ్ అయ్యి కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది. ఇంకోటి, ఇవన్నీ సింపుల్ చేంజెస్ అనుకోండి, ఏ ఇవన్నీ మాకు తెలుసులే చేసేస్తాంలే అనుకుంటారు, బట్ ఇవి చాలా చిన్న చిన్న చేంజెస్ కానీ చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తాయి మన ఈ సమ్మర్ వెకేషన్లో. సమ్మర్ వెకేషన్ కాదు,

0: బయట నుంచి వెళ్ళాక అలా స్నానం చేసామనుకో, ఆ టైర్డ్నెస్ మొత్తం ఇట్లెగిరిపోతుంది తెలుసా. సో ఇంకోటి, సన్లైట్ మనకి డైరెక్ట్గా పడింది అనుకో మన బాడీ డ్యామేజ్ అవుతుంది ఆబ్వియస్గా కదా. సో బయటికి వెళ్తున్నప్పుడు సన్స్క్రీన్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకు. ఒకవేళ సన్స్క్రీన్ పడదు, ఇష్టం లేదు, జిడ్డు ఇవన్నీ అనుకుంటే బెటర్ అట్లీస్ట్ ఒక క్లాత్ అయినా ఫేస్కి చుట్టడం, కవర్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ కూడా మంచిగా ప్రొటెక్ట్ అయిపోతుంది.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్, చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: సమ్మర్లో బాడీ ఫాస్ట్గా టైర్డ్ అవుతుంది కాబట్టి ప్రాపర్ స్లీప్ కూడా కావాలి కదా మరి. సో సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయాలంటే స్మార్ట్గా ఉండాలి. సో హెల్తీగా తాగండి, హెల్తీగా తినండి, అండ్ సన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ హెల్తీగా ఇవన్నీ ఫాలో అయిపోయారనుకోండి, అప్పుడు మీ సమ్మర్ హ్యాపీగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంటూ మీ హెల్త్ని కూడా కాపాడుకోండి.
2: Yeah, love.

0: సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఇదండి మన ఈనాటి కార్యక్రమం. సమ్మర్ టిప్స్ బాగా నచ్చాయనుకుంటున్నాను. మరి ఫాలో అయిపోండి. మళ్ళీ ఒక మంచి కార్యక్రమంతో ఇక్కడే కలుసుకుందాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో, 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల సరళి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తాజా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, తమిళనాడులో నటుడు సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని కొత్త పార్టీ తమిళగ వెట్రి కళగం ముందుకు దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం అన్న డిఎంకే 2వ స్థానంలో ఉండగా, అధికార పార్టీ డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. పశ్చిమ బెంగాల్లో ట్రెండ్స్ అందుబాటులో ఉన్న 277 నియోజకవర్గాల్లో బీజేపీ 180 స్థానాల్లో ప్రారంభ ఆధిక్యంలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 92 స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులోని మొత్తం 234 సీట్లకు గాను ట్రెండ్స్ వెల్లడయ్యాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘనమైన అరంగేట్రం చేస్తూ 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్షాన డిఎంకే 64 స్థానాలతో 2వ స్థానంలో ఉండగా, అధికార డిఎంకే 40 సీట్లతో 3వ స్థానంలో ఉంది. పీఎంకే 6 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించగా, అసోంలో అధికార బీజేపీ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. అసోంలోని మొత్తం 126 నియోజకవర్గాల్లోనూ ట్రెండ్స్ అందుబాటులో ఉండగా, బీజేపీ 80 సీట్లలో, కాంగ్రెస్ 24, అసోం గణ పరిషత్ 9, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కేరళలోని 140 స్థానాలకు గాను కాంగ్రెస్ 56 నియోజకవర్గాల్లో ప్రారంభ ఆధిక్యం సాధించగా, అధికార సిపిఎం 30, దాని మిత్రపక్షం సిపిఐ 11, ఆర్ఎస్పీ 3 స్థానాల్లో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలో, బీజేపీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లకు గాను 29 స్థానాల ట్రెండ్స్ వెలువడగా, అధికార ఏఎన్ఆర్సీ 10 సీట్లలోనూ, బీజేపీ 4, డిఎంకే 4, అన్న డిఎంకే 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసిన వివరాల ప్రకారం పుదుచ్చేరి మినహా మిగిలిన చోట్ల ఇవి కేవలం మొదటి 2 రౌండ్ల లెక్కింపు ఫలితాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం 281 సీట్ల ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో బీజేపీ 184 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 93, సిపిఎం 1, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. సువేందు అధికారి నందిగ్రామ్ సీట్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అసన్సోల్ దక్షిణ సీట్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ తన సమీప ప్రత్యర్థి టీఎంసీకి చెందిన తపస్ బెనర్జీపై ఆధిక్యంలో ఉండగా, దక్షిణ కోల్కతాలోని వామపక్షాల కంచుకోట అయిన జాదవ్పూర్లో బీజేపీ అభ్యర్థి శర్వరి ముఖర్జీ ముందంజలో ఉన్నారు. బెంగాల్లో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3వ సారి అధికారం కోసం ఎదురుచూస్తుండగా, 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 92.49% పోలింగ్ నమోదైన నేపథ్యంలో బీజేపీ చారిత్రక విజయం సాధించాలని భావిస్తోంది. 23 జిల్లాల్లోని 77 కేంద్రాల్లో 293 అసెంబ్లీ స్థానాలకు గాను కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 2,926 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలనుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల

0: పట్టింపు 40,771 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రధాన కూటములుగా ఉన్నాయి. 140 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ అందుబాటులోకి రాగా, కాంగ్రెస్ 58 స్థానాల్లో ఆధిక్యం సాధించగా, మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార సిపిఎం 28 స్థానాల్లో, మిత్రపక్షం సిపిఐ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ 7 సీట్లలోనూ, బీజేపీ 3 సీట్లలోనూ ముందంజలో ఉన్నాయి. తాజా ధోరణుల ప్రకారం ముఖ్యమంత్రి సిపిఎం నేత పినరాయి విజయన్ 600 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోంది. అన్ని స్థానాల ట్రెండ్స్ అందుబాటులోకి రాగా, బీజేపీ 80 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, దాని మిత్రపక్షం అసోం గణ పరిషత్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 24 సీట్లలోనూ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 10, ఏఐయుడిఎఫ్ 2, రైజోర్ దళ్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ తన సమీప ప్రత్యర్థి బిదిషా నియోగ్ కాంగ్రెస్ అభ్యర్థిపైన 7,000 పైగా ఓట్ల ఆధిక్యం సాధించి, వరుసగా 6వ సారి జలుక్బారి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకునే దిశగా సాగుతున్నారు. అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామితో వెనుకంజలో ఉన్నారు. అసోం ప్రభుత్వంలోని మెజారిటీ మంత్రులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ 6 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. 30 స్థానాలుగాను 29 నియోజకవర్గాల ట్రెండ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధికార ఏఐఎన్ఆర్సీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 4, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే చెరు 4 స్థానాల్లో, స్వతంత్రులు ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ధోరణులపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందిస్తూ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతుందన్నారు. ఆకాశవాణి న్యూస్తో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
1: पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत की ओर हम लोग बढ़ चुके हैं और वहाँ पे हम लोग 180 भी पहुँच सकते हैं. ये पहली बार होगा पश्चिम बंगाल में भारतीय जनता पार्टी की सरकार बन रही है और इसके साथ ही अंग बंग कलिंग, मतलब कि हमारी सरकार बिहार में, हमारी सरकार बंगाल में और हमारी सरकार उड़ीसा में और पूर्वोत्तर के लिए बहुत बड़ी उपलब्धि होगी. असम में भी अगर आप देखो तो हमारी तीसरी बार सरकार बन रही है.
0: సిపిఐ కేంద్ర కార్యదర్శి డాక్టర్ గిరీష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, కేరళలో మరోసారి వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని మొత్తం 75,064 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే 110 స్థానాల మార్కును దాటి ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన త్రిముఖ పోరులో మొత్తం 234 స్థానాలకు గాను ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. ఇందులో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి చెరో 2 నియోజకవర్గాలు ఉండగా, గుజరాత్, త్రిపుర, నాగాలాండ్ నుంచి ఒక్కో నియోజకవర్గం ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెరో సీట్లోనూ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రక్షా త్రివేణి సంగమం, వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ సోల్జరింగ్ కన్వర్జ్ అనే ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన నార్త్ టెక్ సింపోజియంను ప్రారంభిస్తారు. కార్యాచరణ సవాళ్లను అధిగమించడానికి, అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఈ సింపోజియం ఒక వేదికగా ఉపయోగపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జయింట్స్ తలపడతాయి. విశేషాలు మరొకసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో

0: గతనెలలో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో 7 శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఈరోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం 7:30 ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం

విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బంగా, అసోంలలో బీజేపీ హవా, తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి. కాగా కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పశ్చిమ బంగా, అసోం, పుదుచ్చేరిల్లో బీజేపీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. తుమ్మిడిహట్టి బ్యారేజీ, ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా తమపై కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. పశ్చిమ బంగాల్లో మొత్తం 277 స్థానాలకు గాను బీజేపీ 180 చోట్ల భారీ ఆధిక్యంతో దూసుకుపోతుండగా అధికార తృణమూల కాంగ్రెస్ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. అస్సాంలోనూ బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంటూ 80 స్థానాల్లో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 109 స్థానాల్లో లీడ్ సాధించి తొలి ఎన్నికల్లోనే సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ఏఏడిఎంకే 64 సీట్లతో 2వ స్థానంలో ఉండగా అధికార డిఎంకే 40 స్థానాలతో 3వ స్థానానికి పడిపోయింది. కేరళంలో కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ అధికారం వైపు అడుగులు వేస్తుండగా అధికార సిపిఎం 30 స్థానాల్లో ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార ఏఐఎన్ఆర్సీ 10 చోట్ల, బీజేపీ డిఎంకేలు చెరో 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం పలు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు గట్టి ఎదురుగాలి వీస్తున్నట్టు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీ దుకాణంలో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఈ ఘటనను రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. దుకాణంలో యాజమాన్యంతో మాట్లాడానని, బాధితులకు అండగా నిలవాలని కోరానని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ కలలు సాకారం చేసే విధంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేయడం సంతోషదాయకమని, 2011లో జీరోతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్కు దారితీయడం హర్షణీయమని సీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో పార్టీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

0: కాలంలో పశ్చిమ బెంగాల్ అభివృద్ది పథంలో నడుస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదని అన్నారు. మే 10వ తేదీన జరగనున్న ప్రధానమంత్రి పర్యటనతో తెలంగాణలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మైదానంలో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకులు లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్రావు, మే 10న జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
1: 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ బహిరంగ సభ ఫలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారు వారి హస్తాలతో పూజలు కూడా ఇక్కడ జరిగినాయి.
0: ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాల్లో అస్సాంలో, బెంగాల్లో బీజేపీ దూసుకుపోతోందని, కేరళ, తమిళనాడుల్లో కూడా మెజారిటీ సీట్లు వచ్చాయని అన్నారు.
2: జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. 2 సీట్లు గెలుచుకున్న బెంగాల్లో ఇవాళ 15 సంవత్సరాల తర్వాత అబ్సల్యూట్ మెజారిటీతో బెంగాల్లో అధికారం చేపట్టుకోవడం జరిగింది. ప్రజలు మెచ్చి, ప్రజలు నచ్చి, ప్రజల ఇష్టపూర్వకం తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఇవాళ బెంగాల్ ప్రజల ఆత్మగౌరవ భావటాన్ని నిలిపే బాధ్యత మా పార్టీ మీద ఉన్నట్టుగా రేపు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖమ్మం జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతుల పంటలు నీట తడిశాయి. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల తదితర మండలాల్లో అకాల వర్షం కురిసింది. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల వద్ద సొసైటీల ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న మొక్కజొన్న, ధాన్యం పూర్తి స్థాయిలో నీట మునిగింది. అలాగే కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా తడిసిన మొక్కజొన్న, ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలంటూ తెల్దారుపల్లిలో రైతులు ధర్నా జరిపారు. అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశమవుతుంది. ఈ భేటీలో ప్రధానంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం, ఎల్లంపల్లికి నీటి తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేసేందుకు అవసరమైన కార్యాచరణతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్ల మంజూరుపై కూడా మంత్రిమండలి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం అమలుపై చర్చిస్తారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే వీలుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సంగారెడ్డి జైల్లో ఉన్న తమ పార్టీ నేత మన్నే కృషాంక్ను పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో యువ నాయకుడైన కృషాంక్పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని, స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల్లో కూడా 12 రోజులుగా జైల్లో ఉంచడం దుర్మార్గమని ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టడం మానేసి పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా మారి సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం విషయంలో బిజీగా ఉన్నారని కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలోని గుడిపేటలో దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆక్వా పార్క్ ఏర్పాటు కానున్నట్టు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.
3: ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గుడిపేటకు ఇవ్వడం జరిగింది. 85.1 ఎకరాల 10 గుంటలు, దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏమో కొరముట్లు అంటారు, వాటి గురించి ఆ ప్రాజెక్ట్ అయితే దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. దీంతో దాదాపు 100 మంది మత్స్యకారులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కేబినెట్ సహచరులు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని 15 మండలాల్లో కూడా 42 డిగ్రీల కంటే ఎక్కువగా

0: ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అత్యవసరమైతేనే 11 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లాలని, లేదంటే ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించారు.
1: ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ అందరికీ కూడా మేము, అంటే మా తరపు నుంచి కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం ఏంటంటే, ఎర్లీగా వచ్చేసి 10 గంటల లోపల కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయేటట్టు, ఎందుకంటే డిలే అయితే మళ్ళీ వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుందని. సో ప్రతి పని ప్రదేశంలో షేడ్ నెట్స్ కానీ, వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ లేదా వాటర్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వనితా లోకం స్త్రీల కార్యక్రమం
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఏదో అలా జరిగిపోతున్నది వేణుమాధవి శ్యామల గారి కథానిక వింటారు.
2: తెల్లవారుజామున 4:30 ట్రిన్ ట్రిన్ అంటూ మ్రోగిన అలారం మూతకు మేలుకువ వచ్చింది. ఓపిక లేదు. ఇంకా 1 గంట పడుకోమని శరీరం చెబుతున్నా పిల్లలు వారి కాలేజీ టైంకి వంట పూజ వాళ్ళ నాన్నగారికి కాఫీ టిఫిన్లు గుర్తుకు వచ్చి గబాలున లేచి జుట్టు సరిచేసుకుంటూ కళ్ళను నిమురుకుంటూ రోజు అలవాటుగానే పిల్లల మొహం చూడ్డానికి హాల్లోకి వెళ్ళాను. వాళ్ళను చూడగానే మూత పడుతూ లేస్తున్న నా కళ్ళు ఒక్కసారిగా చిరుక్కుమన్నవి. ఎందుకంటే నా ఇద్దరు ముద్దుగుమ్మలు రోజులానే నాకంటే ముందే లేచి చదువు అనే బాధ్యతతో కుస్తీ పడుతున్నారు. ఇంతలో నన్ను గమనించిన మా పెద్ద పాప, అమ్మ ఇంకా 1 గంట తర్వాత లేద్దువులే, నాకు ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నానికే వచ్చేస్తాను, నాకు లంచ్ బాక్స్ వద్దు, నా ప్రిపరేషన్ అయిపోవడానికి వచ్చేసింది, టిఫిన్ వండేటప్పుడు నేను సహాయం చేస్తాలే అన్న మా పెద్దపాప మాటలకు లోపల ఎంతో సంతోషం వేసింది. కానీ నేను వద్దన్నాను, పరీక్షలు అంటున్నావు, చాలా బాగా రాయాలి, మంచి స్థాయి ఉద్యోగం పొందాలి అని చెప్పి నేను గబగబా వంటింట్లోకి వెళ్ళి స్నానానికి వేనీళ్ళ కోసం చల్నీళ్ళను స్టవ్ పై పెట్టి ఇక మన ఆయుధమైన చీపురును తీసుకొని ఇల్లు వాకిలు ఊడ్చేసి గుమ్మం ముందున్న అడుగులను కడిగి ముగ్గులు వేసి ఇంట్లోకి వచ్చేసరికి మా చిన్నపాప ఇల్లు తుడుస్తూ కనిపించింది. అరే, నేను చెప్పినాను కదా ఏ పని చెయ్యొద్దని, పరీక్షలు వస్తున్నాయి, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద స్థాయి ఉద్యోగాలు సాధించాలి అంటూ నేను వేనీళ్లను తీసుకొని స్నానం చేసి వంటగదికి వచ్చేసరికి 5:45 కానే వచ్చింది. ఇక నిన్న రాత్రి కోసి తయారుగా ఉంచుకున్న కూరగాయలను తీసి వంట పూర్తి చేసి కాఫీ టిఫిన్స్ సిద్ధం చేసి పిల్లలకి వాళ్ళ నాన్నగారికి పెట్టి చిన్నపాపకు లంచ్ బాక్స్ చేసి ఇచ్చాను. ఇంతలో సమయం 8 గంటలు కానే వచ్చింది. ఇక పిల్లల్ని తీసుకొని వారి వారి బస్టాప్లో దింపడానికి మా వారు బయలుదేరారు. ఉదయం నుండి పనులు చేస్తూ అలిసిపోయిన నాకు కాస్త అలసట తీరాలంటే 1 కప్పు టీ కావాల్సిందే. అలా 1 కప్పు టీ పెట్టుకొని అలసటగా సోఫాలో కూర్చొని నెమ్మదిగా టీ తాగుతున్న నాకు ఒక్కసారిగా నా మదిలో మా అమ్మ గుర్తుకు వచ్చింది. నాన్న ఆఫీస్కి, అన్నయ్య కాలేజీకి ఇద్దరు కూడా ఉదయాన్నే 8 గంటలకు బయలుదేరేవారు. ఇక నేను మా పక్క వీధిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళం. ఇక అమ్మ కూడా అంతే, తెల్లవారుజామునే లేచి గబగబా ఇంటి పనులు చేసేది. నేను మా అక్క కొద్దిగా ఆలస్యంగా లేచిన అమ్మకు ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేసేవాళ్ళం. ఎందుకంటే అమ్మ ఇంటి పనులు అవ్వగానే అస్సలు ఖాళీగా ఉండేది కాదు. నాన్నకు మంచి ఉద్యోగం ఉన్నా తను మాత్రం మిషన్ కుట్టేది, అంటే బ్లౌజులు కుట్టేది. మా అమ్మ అలా కష్టపడుతూ ఉంటే మేము కుట్టు పనిలో కూడా సహాయం చేస్తాము, మాకు నేర్పించమ్మ అంటే అప్పుడు అమ్మ

ఒక్కటే మాట అన్నది, మీరు ఇంటి పని వంట పనుల్లో సహాయం చేస్తున్నారు, అవి మీరు చేయాల్సిందే, కానీ మీకు ఈ కుట్టు పని వద్దు. నాకు సరైన చదువు లేక కాలు లాగేస్తున్నా, ఖాళీగా ఉండలేక నేను ఈ పని చేస్తున్నాను అంతే. మీరు బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలి అని మా అమ్మ అన్న మాటలు నాకు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. తరం మారిన అమ్మ ఆలోచనలో మార్పు లేదు, ఎందుకంటే అమ్మ తనకంటే మెరుగైన ఉన్నతమైన జీవితం

కానీ నా అమ్మ ఆలోచనలో మార్పు లేదు. ఎందుకంటే అమ్మ తనకంటే మెరుగైన ఉన్నతమైన జీవితం తన పిల్లలకి ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు మా అమ్మ అయినా ఇప్పుడు నేనైనా అంతే. అలా అమ్మ అన్నట్టుగానే నేను మా అక్క డిగ్రీ వరకు చదువుకున్నాం. మా అక్కకి డిగ్రీ పూర్తవ్వగానే మంచి సంబంధం వచ్చింది. అమ్మ నాన్న అక్కకు పెళ్లి చేసేశారు. ఇక అక్క చేసే పని భారం మొత్తం నా పైనే పడింది. అక్క తన పెళ్లి తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసింది. తర్వాత పడిన గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్స్కి అప్లై చేసి బాగా చదివి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించుకుంది. ఆమె సంపాదించుకుందన్న మాటే కానీ తనకి ప్రయాణంలోనే తన మొత్తం జీవితం గడిచిపోతుందని బాధపడుతూ ఉండేది. ఇక నేను ఎంఏ చదువుతుండగానే నాకు మంచి సంబంధం వచ్చిందని అమ్మ నాన్న నాకు పెళ్లి చేశారు. ఇక నేను నా పెళ్లి తర్వాత మా నాన్న ప్రోత్సాహంతో ఎంఏ పూర్తి చేశాను. ఇంతలో పిల్లలు అత్త మామయ్యల బాధ్యతలు పెరిగిపోయాయి. అయినా కూడా నాకు బీఈడి చేయాలనే కోరిక చాలా ఉండేది. మా వారి సహకారంతో బీఈడిలో సీట్ సాధించాను, కోర్సు పూర్తి చేశాను. కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతూనే పక్క వీధిలో ఉన్న ఒక స్కూల్లో 5 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశాను. అదే సమయంలో ఒక పెద్ద మహమ్మారి దాపురించింది, అదే కరోనా వైరస్. ఎంతోమంది జీవితాలను అస్తవ్యస్తం చేసేసింది ఈ కరోనా వైరస్. ఈ మహమ్మారి ఫలితంగా మంచిగా నడుస్తున్న మా వారి వ్యాపారం సరిగా నడవలేకపోయింది. ఇక ప్రైవేట్ స్కూల్ సంగతి తెలిసిందే. 1-2 నెలలు అర్ధజీతం ఇచ్చారు, అంతటితో ఆపేశారు. ఇక ఏమి చేసేది లేక అంతవరకు ఎంతో కొంత పొదుపు చేసుకుని దాచుకున్న జమలతో ఎలానో అలాగా బ్రతికి ఉంటే చాలు అన్నట్లు జీవనం గడిపాం. ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టేసింది అని అనుకునే లోపే మళ్ళీ విజృంభించి ఎన్నో కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. ఈ మహమ్మారికి మా కుటుంబం ఏమీ మినహాయింపు కాదు. మా కుటుంబానికి మా అత్తగారు తర్వాత మూల స్తంభంలో ఉన్న మా పెద్దతోటి కోడలు ఈ మహమ్మారి సోకి కాలం చేశారు. ఈ సమయంలో మా కుటుంబం మొత్తం చాలా కుంగిపోయింది. మా పెద్దతోటి కోడలు గారు అంటే నాకు చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే తనకు చిన్నతనంలోనే వివాహం జరగడం వల్ల తను 9వ తరగతి వరకే చదువుకున్నాను అని నాతో చాలాసార్లు చెప్పారు. తను చాలా తెలివైన వ్యక్తి. 9వ తరగతి వరకు చదువుకున్న, ప్రైవేటు పరీక్షలు ఇచ్చి డిగ్రీ వరకు మళ్ళీ చదువుకున్నారు. మా బావగారి గృహ నిర్మాణ వ్యాపారంలో వెన్నంటే ఉంటూ చాలా బాగా రాణించారు. అంతేకాకుండా తన 2 పిల్లల్ని, ఒకరిని డాక్టర్గాను మరొకరిని ఇంజనీర్గాను తీర్చిదిద్దింది. గడుస్తున్న కాలంతో పాటు కొద్దిగా బాధ తగ్గినా ఇప్పటికే ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల నుంచి తేలుకొని తిరిగి మా వ్యాపారాన్ని మళ్ళీ దారిలో పెట్టడానికి నేను మా వారు చాలా కష్టపడ్డాం. ఇంతలో మా పిల్లలిద్దరూ 9వ-10వ తరగతులకి వచ్చారు. నేను వారి చదువులకి ఎలాంటి ఆటంకం కలగకూడదని మళ్ళీ ఉద్యోగం వైపు తిరిగి చూడలేదు. ఇంటి పనులు చేసుకుంటూ మా వారి వ్యాపారంలో నాకు తోచిన సహాయం చేస్తూ వస్తున్నాను. పిల్లలిద్దరు మంచి మార్కులతో ఉత్తీర్ణులైనారు. మంచి కాలేజీలో బీటెక్ సీట్లు సాధించారు. ఇలా గడుస్తున్న సమయంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు ఒక న్యూస్ పేపర్లో మా పిల్లలు చూసి, అమ్మ ఈ ఉద్యోగాలు సాధించడానికి ఇంకా నీకు అవకాశం ఉంది అని వారే ఆ ఉద్యోగ ప్రకటనలకు అప్లై చేసి, నువ్వు మంచిగా ప్రిపేర్ అవ్వమ్మా, మేము ఇంటి పనిలో నీకు సహాయం చేస్తాం అని నన్ను వాళ్ళు అలా ప్రోత్సహిస్తూ ఉంటే నాలో నాకే చాలా గర్వంగా అనిపించింది. కానీ వాళ్ళ చదువు బాధ్యతలు వాళ్ళకే మోపడున్నాయి కాబట్టి నేను వద్దన్నాను. నేనే ఎలాగోలాగా టైం తీసుకొని చదువుకుంటాలే అని పిల్లలిద్దరికీ సర్ది చెప్పాను. కానీ ఇంటి పనులు తీరగానే పరీక్షల కోసం చదువుకుందామని పుస్తకం తీసేసరికి ఎవరో ఒకరు ఇంటికి రావడం, వారికి వండి వార్చడంతోనే సరిపోయేది. కాబట్టి కోచింగ్ తీసుకుందామనుకొని కోచింగ్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే ఇంట్లో పిల్లలకి వాళ్ళ నాన్నకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా ఇంట్లోనే ఎలాగో అలాగా సమయం తీసుకొని బాగా చదవాలనుకొని కష్టపడి చదివాను. పరీక్షలు కూడా చాలా బాగా రాశాను. కానీ 2-3 మార్కుల తేడాతో ఉద్యోగాలు చేజారిపోయాయి. చాలా బాధేసింది. నా బాధను చూసి నా పిల్లలు, అమ్మ ఇది కాకపోతే వేరే మంచి అవకాశాలు వస్తాయిలే అని నన్ను ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటే నాకు ఉద్యోగాలు చేజారిన బాధ కన్నా నేను ఏదో సాధించినట్టుగా ఆనందం వేసింది. ఈ ఆనందాన్ని

0: దానికి నా దగ్గర మాటలు లేవు, ఎందుకంటే అది అంతే, ఆ అనుభూతే వేరు. ఇంకేముందిలే అనుకుంటూ జ్ఞాపకాలు నాలా నెమరు వేసుకునేలోపు గ్లాసులో టీ కాస్త అయిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. పిల్లలను వారి వారి బస్టాప్లో దింపేసి మా వారు వచ్చారు. నాలో నేనే నిట్టూరుస్తూ ఏదో అలా గడిచిపోతూ ఉందిలే అనుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లాను.
1: మీరింతవరకు ఏదో అలా జరిగిపోతున్నది వేణు మాధవి శ్యామల గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సురేఖామూర్తి గారు ఆలపించిన లలిత గీతాలు. ముందుగా విన వేడుకతో నీకై వేచియున్న, రచన గిడుగు రాజేశ్వరరావు, సంగీతం నల్లూరి సుధీర్ కుమార్.

ఇప్పుడు వినండి వెండిలా కరిగింది. రచన గిడుగు రాజేశ్వరరావు. సంగీతం నల్లూరి సుధీర్ కుమార్.

కార్యక్రమంలో చివరగా వినండి చెలి నన్ను లేపకే. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం సురేంద్రనాథ్ కాలే.

ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడం ఎలా, ఈ అంశం గురించి రంగారెడ్డి జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ డి శ్రీనివాసరావు గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సమాధానాలు అందజేస్తారు. ఆసక్తిగల పాడి రైతులు మీకున్న సందేహాన్ని నివృత్తికి ఫోన్ చేయండి, తగు సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, ఇంకో నంబరు 23240853.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బంగా, అసోంలలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. కాగా కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది. మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ 193 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 95 స్థానాల్లో, సిపిఎం ఒక స్థానంలో, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అసోంలో అధికార బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 13 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 10 స్థానాలు కైవసం చేసుకోగా ఏజీపీ ఒక స్థానాన్ని, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 2 స్థానాలను గెలుచుకున్నాయి. మిగిలిన 113 స్థానాల్లో బీజేపీ 69 చోట్ల ఆధిక్యంలో ఉండగా ఏజీపీ 7 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో, ఏయుడిఎఫ్, రైజోర్ దళ్, చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో ఇప్పటివరకు కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకుని 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలుచుకుని 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఎం 5 స్థానాలు గెలుచుకుని 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా సిపిఐ 9 స్థానాల్లో, కేరళ కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్ర సృష్టించబోతోంది. అక్కడ 234 నియోజకవర్గాల్లో 110 స్థానాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఏడిఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీఎంకే 5 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 30 స్థానాలకు గాను 14 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఏఐఎన్ఆర్సీ 7 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఏఐఏడిఎంకే, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశమవుతోంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:04. ఈపూట ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్టంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుని 194 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు 1 స్థానాన్ని గెలుచుకుని 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా సిపిఎం 1 స్థానాన్ని, ఇతరులు మరో 4 స్థానాలు గెలుపొందారు. అసోంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 39 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 31 స్థానాలను కైవసం చేసుకోగా ఏజీపీ 2, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన 87 స్థానాలకు గాను బీజేపీ 50 స్థానాల్లో, ఏజీపీ 6, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 21 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రాజోర్దళ్ 2 స్థానాల్లో, ఇతరులు మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఐదు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో బీజేపీ ఒక్కో సీటు గెలుచుకోగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఒక్కో సీటులో ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక నియోజకవర్గాన్ని గెలుచుకోగా మహారాష్టలో ఉప ఎన్నిక జరిగిన మరొక నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఎస్సీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యకులు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఎస్సీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా తెలంగాణ రాష్ట డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ను బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్టంలో ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంటా ఓదెమ్మ బృందం వారిచే జానపద గేయాలు.

0: రంగుల వీరాలకు భూతాలే పద్మాలకు భూతాలే పద్మా
1: రంగు రంగుల వీర సున్నము రంగుల వీరాలకు భూతాలే పద్మాలకు భూతాలే పద్మా
0: అలకు భూతాల వీరాలకు భూతాల వీణ చిన్నంగా ముగ్గులే

0: పూల దండ మెడకేసినారే సంద మామయ్యో, మెడకేసినారే సంద మామయ్యో,
1: మెడకేసినారే సంద మామయ్యో, మెడకేసినారే సంద మామయ్యో,
0: బంతి పూల దండ మెడకేసినారే.

పూలు తెచ్చి దొరణాలు కట్టే సందమామయ్యో, దొరణాలు కట్టే సందమామయ్యో, మామిడాకులు తెచ్చి దొరణాలు.

0: పిండి బెల్లంది ని పిడి లెంకలేసే సందమామయ్యో, పిడి లెంకలేసే సందమామయ్యో,
1: పిండి బెల్లంది ని పిడి లెంకలేసే సందమామయ్యో, పిడి లెంకలేసే సందమామయ్యో.
0: అయ్యో శలితాలు కట్టినాయి రైతుల్లో.

మోగున ఓ మోట నీళ్ళకు సందమామయ్యో, మోట నీళ్ళకు సందమామయ్యో, మోగు మోగున ఓ మోట నీళ్ళకు సందమామయ్యో, మోట నీళ్ళకు సందమామయ్యో, గంటలు కట్టిన రైతుల ఎడ్లు సందమామయ్యో.

0: పట్టురైకే నాగవడి గాల సిరే నా పట్టురైకే
1: నాగవడి గాల సిరే నా పట్టురైకే నాగవడి గాల సిరే నా పట్టురైకే
0: నాగవడి గాల సిరే నా పట్టురైకే నాగవడి గాల

0: బండల్లా బరలగా చెటి,
1: జారు జారు బండల్లా బరలగా చెటి, జారు జారు బండల్లా బరలగా చెటి,
0: జారు బండల కాడా బరలగా చెటి, జారు బండల.

0: అల్లుడవ్వా,
1: చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా, చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా,
0: చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా, చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా,
1: చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా, చంపాల శ్రీకృష్ణుడు నీ అల్లుడవ్వా,
0: పచ్చని పందిరి కింద ముత్యాల పోలు, పచ్చని పందిరి కింద ముత్యాల పోలు,
1: పచ్చని పందిర్ల కింద ముత్యాల పోలు, పచ్చని పందిర్ల కింద ముత్యాల పోలు,
0: పచ్చని పందిర్ల కింద ముత్యాల పోలు.

0: కారెక్కినాను, కడుపల్లు గడిగినాను, కారెక్కినాను,
1: కడుపల్లు గడిగినాను, కారెక్కినాను, కడుపల్లు గడిగినాను, కారెక్కినాను,
0: కడుపల్లు గడిగినాను, కారెక్కినాను, కడుపల్లు గడిగినాను.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంటా ఓదెమ్మ బృందం వారిచే జానపద గేయాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఇప్పుడు అన్వేషణ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినబోతున్న పాట చక్రవర్తి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. అంశం వివిధ పంటల అవశేషాలు, ఉపయోగాలు. ఈ అంశానికి సంబంధించిన వివరాలు 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడం ఎలా, ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామగోపాల్ గారు వ్యవహరిస్తారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. 7:45 వికసిత్ భారత్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొరంపల్లి బంజర పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం ఉంటుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమంలో డిజిటల్ డిటాక్స్ గురించి డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేస్తున్నవారు మస్రత్ జహాన్. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం

0: ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆసియం గురించి డాక్టర్ ఆర్ కమలగారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 14వ భాగం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, వేసవిలో పెరటికోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి గారు అందించే వివరాలు. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ, అందిస్తున్నవారు బి రమేష్. 7:15 ఉదయ తరంగిణిలో వరల్డ్ ఆస్తమా డే గురించి వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సల గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గారి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం, శ్రీ ఆర్ సుతీర్థ్ గారి గానం, వైలిన్ శ్రీ బి సాయిభార్గవ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ జెకె షాహీన్ బృందంచే ఖవ్వాళీలు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట. గాయని గాయకులు శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, సంగీతం శ్రీమతి శశికళాస్వామి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బండారిగడ్డ కథ ఒగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ సాయిల్ల తిరుపతి బృందం. 7:15 ఇల్లు వాకిలిలో ఆయస్టర్ పుట్టగొడుగుల పెంపకం గురించి డాక్టర్ యశస్విని గారి ప్రసంగం ఉంటాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.
1: యే ఆకాశవాణి హైదరాబాద్ హై, అబ్ ఆప్ ఫఖరుద్దీన్ సే ఉర్దూ మే ఇలాఖాయి ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియాం. 4 రియాసతోం కే సాత్ సాత్ పుడుచేరి అసెంబ్లీ ఇంతఖాబాత్ కే నతాయిజ్ సామ్నే ఆ రహే హై. మగ్రిబీ బెంగాల్ ఔర్ ఆసాం మే బీజేపీ, పుడుచేరి మే ఎన్డీఏ, తమిళనాడు మే టీవీ కే పార్టీ ఔర్ కేరళ మే కాంగ్రెస్ ఇత్తెహాద్ హుకుమత్ బనానే కీ జానిబ్ బఢ్ రహీ హై. హైదరాబాద్ కే సెక్రటరియట్ మే వజీర ఆలా రేవంత్ రెడ్డి కీ సదారత్ మే రియాసతి కాబినా కా ఇజ్లాస్ మునఖిద్, ముఖ్తలిఫ్ ఉమూర్ పర్ కియా గయా తబాదిల్ ఖయాల్. రియాసత్ భర్ మే మునఖిద్ కియే జానే వాలే కిసాన్ హఫ్తా తక్రీబాత్ కా ఆగాజ్ వికారాబాద్ జిలే మే వజీర్ తుమ్మలా నాగేశ్వర్ రావ్ నే కియా. اور بی جے پی کے ریاستی صدر رامچندر راؤ نے کہا کہ 5 ریاستوں کے انتخابی نتائج انڈیا اتحاد کے لیے ایک بڑا جھٹکا ہے. اور اب پیش ہے خبروں کی تفصیل. ملک بھر میں سنسنی پھیلانے والے 5 ریاستوں کے اسمبلی انتخابات کے ووٹوں کی گنتی آخری مرحلے میں داخل ہو چکی ہے. مغربی بنگال میں بی جے پی بڑی کامیابی کی جانب بڑھ رہی ہے، جبکہ تامل ناڈو میں اداکار وجے کی پارٹی زبردست کارکردگی دکھا رہی ہے. 293 نشستوں والی مغربی بنگال میں بی جے پی 191 سے زائد نشستوں پر آگے ہے، جبکہ ٹی ایم سی تقریباً 85 نشستوں تک محدود ہو گئی ہے. تامل ناڈو میں سیاسی منظرنامہ بدل چکا ہے، جہاں وجے کی قیادت میں ٹی وی کے 100 سے زائد نشستوں پر برتری کے ساتھ سب سے بڑی جماعت بننے جا رہی ہے. حکمراں ڈی ایم کے تقریباً 50 نشستوں تک محدود ہے، جبکہ اے آئی ڈی ایم کے 44 نشستوں پر قسمت آزما رہی ہے. کیرل میں کانگریس کی قیادت والی یو ڈی ایف واضح اکثریت کے ساتھ حکومت بنانے جا رہی ہے. آسام میں بی جے پی اتحاد مسلسل 3ری بار اقتدار برقرار رکھنے میں کامیاب ہو رہا ہے. اسی طرح پڈوچیری میں این رنگا سوامی کی قیادت میں این ڈی اے اتحاد حکومت بنانے کے قریب ہے. ادھر 7 اسمبلی نشستوں کے ضمنی انتخابات میں بی جے پی نے گجرات، تریپورہ اور ناگالینڈ میں کامیابی حاصل کی، جبکہ کرناٹک میں کانگریس نے 1 نشست جیت

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుండగా తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. బెంగాల్లో 293 స్థానాలకుగాను బీజేపీ 191కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. టీఎంసీ ప్రస్తుతం 85 స్థానాలకే పరిమితమైంది. తమిళనాడులో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన నటుడు

0: విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. అధికార డీఎంకే కేవలం 50 పైచీలకు స్థానాలకే పరిమితం కాగా ఏఐఏడీఎంకే 44 స్థానాల్లో పోటీ ఇస్తోంది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. అస్సోంలో బీజేపీ కూటమి వరుసగా 3వ సారి అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. అటు పుదుచ్చేరిలో కూడా ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం దిశగా సాగుతోంది. మరోవైపు 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో విజయం సాధించగా కర్ణాటకలో కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకుంది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, ఎల్లంపల్లికి నీటి తరలింపుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతులు పండించిన వివిధ రకాల పండ్లు, ధాన్యాలు, వాణిజ్య పంటలను స్టాళ్ల రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు తోడ్పడే టీజీ ఆర్గానిక్ యాప్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి,
1: భారతదేశంలో అత్యధిక వరి ధాన్యాన్ని పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దగ్గర 173 లక్షల మెట్రిక్ టన్నులు ఈనాడు పంట పండిస్తే మేమే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం.
0: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల నిపుణులు, మైనారిటీ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అస్సోంలో అవినీతి రహిత పాలన వల్లనే 3వ సారి అధికారం దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నేతలు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ అభివృద్దికి పట్టం కట్టిన ప్రజలు ఇండియా కూటమికి బుద్ధి చెప్పారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యకులు తోటకూర వజ్రేష్ యాదవ్, జేఏసీ కన్వీనర్ శంకర్ నారాయణ తదితరులున్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఖమ్మంలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఈరోజు కంపెనీస్ అనేది రిజిస్టర్ అయి రావడం జరిగింది. దాదాపు 80 కంపెనీలు రావడం జరిగింది. 3,200+ జాబ్స్ ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఈరోజు రైతు వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మండల వ్యవసాయాధికారి వేణుగోపాల్ ప్రభుత్వం సూచించిన అంశాలను కులంకషంగా వివరించారు.
3: నేల ఆరోగ్యము, ప్రకృతి వ్యవసాయము, మేలైన వరి వంగడాలు, వ్యవసాయ యాంత్రీకరణ అనే అంశాలపైన మనకు రైతులకు వివరించడం జరుగుతుంది. వారి భూసారాన్ని బట్టి ఎరువులు ఎలా వాడాలి, ఎరువులను ఆల్రెడీ ఉన్న స్థాయిని బట్టి నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత తగ్గించుకోవచ్చు, మిగతా మన మైక్రోన్యూట్రియన్స్ కూడా ఏం వాడాలి లేకపోతే ఏం తగ్గించుకోవాలనే విషయం కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చించి వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది.
0: ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు కార్యక్రమాలు తన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన జాయిని శ్రీహరి ఆచారి చెప్పారు. ఆకాశవాణి 90 ఏళ్ల వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
4: నేను గత 60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మరియు ఎఫ్ఎం కేంద్రం స్టేషన్ యొక్క ప్రోగ్రాంలు కంటిన్యూగా వింటున్నాను. ఈ స్టేషన్ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రోగ్రాంలు వింటున్నప్పుడు ప్రతి నాటకం నేను విన్నాను. ఈ కాలంలో కూడా ఈ రేడియో స్టేషన్ గా కొనసాగుతున్నందుకు చాలా సంతోషము.
0: రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్

0: అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించనున్నారు. గంభీర్రావుపేటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు భూమి పూజ చేస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పరిశీలించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, వడ్ల కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా పోడూరు చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, ముఖ్యమంత్రి స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న మెగా రైతు మేళాకు కావలసిన ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులకు ఉపయోగపడేలా ఈ మేళాను నిర్వహించాలన్నారు. 5 సంవత్సరాల్లోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. అలాంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. సాగులో నేలల సంరక్షణ, ఎరువుల వినియోగం కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈరోజు తాడూరు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రైతు వారోత్సవాలను వికారాబాద్ జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమబంగస్య విధానసభా నిర్వాచనే భాజపేతి దళం ప్రబల జనాదేశం ప్రాప్తుం సజ్జమస్తి. 48 స్థానాన్ని జిత్వా ప్రాయః సార్ధైకశతాధికేషు చ అగ్రే అస్తి. తృణమూలపక్షః 13 స్థానాన్ని జిత్వా 73 స్థానేషు చ అగ్రే అస్తి. అసమరాజ్యే భాజపేతి దళం తృతీయావధిం యావత్ పునః అధికారం ప్రాప్స్యతీతి నిశ్చితం. తమిళనాడురాజ్యే అభినేత్రితః రాజనేత్రిరూపేణ పరివర్తితః విజయస్య టీవీకే ఇతి దళం బృహత్తమదలత్వేన ఉద్భూత్వా ఇతిహాసం రచయతి. అపి చ కేరళరాజ్యే కాంగ్రెస్పక్షస్య నేతృత్వే UDF ఇతి దళసమూహః LDF ఇత్యస్య స్థానే స్పష్టం బహుమతం ప్రాప్తుం ప్రస్థితః. NDA దళసమూహశ్చ పుదుచ్చేరీ కేంద్రశాసిత ప్రదేశే ప్రశాసనాధికారం ధారయితుం ప్రస్థితోస్తి. అథ వార్తాః విస్తరేణ. 4 రాజ్యానాం విధానసభా నిర్వాచనస్య సాంప్రతిక గణనానుసారం పశ్చిమబంగప్రదేశే భాజపేతి దళం ఆశ్చర్యజనకతయా ఆధిక్యం ప్రాప్నోత్. తమిళనాడురాజ్యే నూతనతయా ప్రవిష్టం అభినేతుః సి జోసెఫ్ విజయస్య తమిళగా వెట్టి కజిగం ఇతి దళం అగ్రే అస్తి. విపక్షీభూతం AIADMK ఇతి దళం ద్వితీయస్థానే అస్తి. రాజ్యస్య సాంప్రతిక శాసకదళం DMK ఇతి దళంచ తృతీయస్థానే అస్తి. కేరళ సర్వేషాం 40 అధికైకశత విధానసభాక్షేత్రాణాం పరిణామాని ప్రవృత్తయశ్చ ఉపలభ్యంతే. యత్ర కాంగ్రెస్ దళస్య నేతృత్వే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంటెడ్ ది దళసమూహః సత్తాధారి బామ్ డెమోక్రటిక్ ఫ్రంట్

దళసమూహస్య పరాజయాత్మికాః ప్రవృత్తయః సంతి ఆగమ్యమానాః. కాంగ్రెస్ దళం 55 స్థానాన్ని జీత్వా 8 చ అగ్రే అస్తి. కాంగ్రెస్ దళస్య మిత్రపక్షభూతం IUML ఇతి దళం 15 స్థానాన్ని జీత్వా 7 చ అగ్రే అస్తి. సత్తాధారి CPM ఇతి దళం 20 స్థానాన్ని జీత్వా 4 అగ్రే అస్తి. సహయోగి దళం CPI దళం 7 జీత్వా 1 అగ్రే అస్తి. కేరళ కాంగ్రెస్ దళం 6 జీత్వా 1 అగ్రే అస్తి. పశ్చిమబంగాళరాజ్యస్య 93 విధానసభాసనేషు ఆహత్య 61 నిర్వాచనక్షేత్రాణాం పరిణామాః ఘోషితాః. భాజపీతి దళం 48 ఆసనాన్ని ప్రాప్నోత్. తృణమూల కాంగ్రెస్ దళం చ 13 స్థానాన్ని అజయత్. ఏ ప్రముఖాః భాజపా ప్రత్యాశినః విజయం పంజీకృతవంతః తేషు ఆసన్సోల దక్షిణక్షేత్రాత్ అగ్నిమిత్ర పాల్, భాతరక్షేత్రాత్ కర్ఫా సోమేనః చాస్తి. TMC ఇతి దళస్య రేయార్ హుసేనః సర్కారః భగవాంగోలాక్షేత్రాత్ విజయీ అభవత్. అధునా పర్యంతం ఉపలభ్యమానానాం 32 ఆసనానాం ప్రవృత్తేః అనుసారం భాజపీ దళం 53 తృణమూల కాంగ్రెస్ దళం 73 స్థానేషు, CPM దళం 1 కాంగ్రెస్ 2 అన్యే చ 3 ఆసనేషు అగ్రే సంతి. ముఖ్యమంత్రి అథ TMC నేత్రి మమతా బెనర్జీ భవానీపురక్షేత్రే స్వస్య భాజపా ప్రతిద్వందినః సువేందు అధికారి ఇత్యతస్య అపేక్షయా అగ్రే అస్తి. అథ చ సువేందు అధికారి నందిగ్రామక్షేత్రే అగ్రే అస్తి. ఆమ్ జనతా ఉన్నయన్ దళస్య AJUP ఇత్యస్య ప్రముఖః హుమాయూ కబీరః నౌదా అథ రెజీనగర్ స్థానయోః అగ్రే అస్తి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ newsonair చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అపరత్ర అభినేతా రూపేణ పరివర్తితః రాజనేతా విజయః తమిళగా వేత్రీ కజగం ఇతి దళమాధ్యమేన తమిళనాడు రాజ్యస్య విధానసభా నిర్వాచనే ఇతిహాసం రచయితుం సజ్జః అస్తి. రాజ్యస్య బృహత్తమ దళత్వేన చ తస్య దళం అగ్రే సమ్ముఖస్థం అస్తి. తస్య దళం చ రాజ్యస్య 34 నిర్వాచనక్షేత్రేషు 70 స్థానేషు అగ్రే అస్తి. సంపూర్ణ రాజ్యే కఠోర సురక్షాయాః మధ్యే సర్వేషు మతదాన కేంద్రేషు నిర్దిష్టగణనా కేంద్రేషు మతగణన ప్రచలతి. రాజ్యే తీవ్ర త్రికోణీయ సంఘర్షే నిర్వాచన ఆయోగానుసారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇత్యస్య నేతృత్వే శాసితః ద్రవిడ మునేత్ర కడగం DMK ఇతి దళం 49 ఆసనేషు అగ్రే అస్తి. 9 ఆసనాని చ తేన విజితాని. తస్య ప్రతిద్వందీ అఖిల భారతీయ అన్నా ద్రవిడ మునేత్ర కడగం దళేన 52 ఆసనేషు అగ్రత్వం ప్రాప్తమస్తి. PMK ఇతి దళం 5 అగ్రే అస్తి. భారతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ ఇతి దళం 4 అగ్రే అస్తి. భాజపీతి దళం 2 స్థానయోః అగ్రే అస్తి. అన్యే చ 8 అగ్రే సంతి. ఏ అన్య రాజనైతిక దళాః దళాని సంతి. అసమ రాజ్యే సత్తాధారీ భాజపాపక్షః అసమ రాజ్యస్య నిరంతరం తృతీయవారం అధికారం ధారయితుం సజ్జః ప్రతీయతే. ఆహత్య 26 విధానసభాస్థానేషు 41 నిర్వాచనక్షేత్రాణాం కృతే పరిణామస్య ఘోషణా కృతా అస్తి. భాజపా దళం 31 స్థానాన్ని ప్రాప్నోత్. తస్య మిత్రపక్షైః AGP అసమ గణ పరిషత్ ఇతి దళేన 2 స్థానే ప్రాప్తే. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఇతి దళేన చ 5 స్థానాన్ని ప్రాప్తాని. అపరత్ర అఖిల భారతీయ సంయుక్త లోక్తాంత్రిక్ ఫ్రంట్ ఇతి దళేన 1 స్థానం ప్రాప్తమస్తి. శేషానాం 70 ఆసనానాం కృతే ఉపలభ్యమానానాం ప్రవృత్తేః అనుగుణం భాజపీతి దళం 50 స్థానేషు అగ్రే అస్తి. తస్య మిత్రదళాని తేషు AGP 6, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5. అపరత్ర కాంగ్రెస్ దళం చ 21 AIUDF ఇతి దళం 1, రాజ్యోర్ దాల్ ఇతి 2 అగ్రే సంతి. కేరళ రాజ్యే 4

చతురించదధికైకశతాసనానాం కృతే ప్రవృత్తయః పరిణామాశ్చ ఉపలభ్యమానాః సంతి. కాంగ్రెస్ దళం పంచస్థానాన్ని జిత్వా 57 నిర్వాచనక్షేత్రేషు అగ్రే అస్తి. రాజ్యస్య శాసకభూతం సిపిఎం ఇతి దళం 4 స్థానాన్ని జిత్వా 23 స్థానేషు చ అగ్రే అస్తి. తస్య మిత్రపక్షిభూతం సిపిఐ ఇతి దళం 9 స్థానేషు అగ్రే అస్తి. ఆర్ఎస్పి ఇతి దళం 3 స్థానేషు అగ్రే అస్తి. కేరళ కాంగ్రెస్ దళం 7 స్థానేషు, భాజపేతి దళం 2

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. జల్సా చిత్రం కోసం బాబా సెహగల్, రీటా ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశెనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు. మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి

చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి, ఈ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10 నుండి 23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్ లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుచ్చక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6 నుండి 7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియ దున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియ దున్నినప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రియ కర్బనము 14 నుండి 27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలములో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితము తయారు చేయొచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకుని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజ్ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు
నేలలో త్వరగా కలిసిపో

0: పోయి కుళ్ళిపోతాయి. ఒక ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియ దున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి, మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టే ఆకులు, కందికాయ పొట్టు, చున్ని మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా ఆల్ఫా పసుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృత్తులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు హెక్టార్కు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలములో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకుని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి, ఇప్పుడొక సినీ గీతం విందాం. పరుగు చిత్రం కోసం రాహుల్ నంబియార్ ఆలపించిన గీతం ఇది. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

పరుగు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడతాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకెళ్తూ ఉండగా, అసోం, పుదుచ్చేరిలో అధికార పార్టీలే మళ్లీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ పార్టీ తమిళగావెట్రి కజగం టీవీకే తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించే దిశగా ఉంది. కేరళంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ను అధిగమించి స్పష్టమైన మెజారిటీ వైపు కదులుతోంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా, కాంగ్రెస్ కర్ణాటకలో ఒక స్థానాన్ని గెలుపొందింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 9 స్థానాలు గెలుపొందగా తృణమూల్ కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న 282 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 191 స్థానాల్లో ముందంజలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఐఎం 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. రాష్ట ముఖ్యమంత్రి, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తన బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారిపై ఆధిక్యంలో ఉన్నారు.

అయితే నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్ నవడా రేజీనగర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ వరుసగా మూడవసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 74 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 59 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షమైన అస్సోం గణపరిషత్ 5 స్థానాలు, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 6 స్థానాలు సాధించాయి. మరోవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. మిగిలిన 52 స్థానాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 23 స్థానాల్లో ముందంజలో ఉండగా దాని మిత్రపక్షం ఏజీపీ 3 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 19 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రైజోర్ దళ్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ జాలుక్బారి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్పై ఆధిక్యంలో ఉన్నారు. కేరళంలో 140 స్థానాలకు సంబంధించిన ఫలితాలు, ట్రెండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ 33 స్థానాలు గెలుచుకుని 30 స్థానాల్లో ముందంజలో ఉంది. దాని మిత్రపక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 8 స్థానాలు గెలుచుకుని 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార సిపిఐఎం 18 స్థానాలు గెలుచుకుని 8 స్థానాల్లో ముందంజలో ఉండగా దాని మిత్రపక్షం సిపిఐ 5 స్థానాలు గెలుచుకుని 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుని 1 స్థానంలో ముందంజలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం ముఖ్యమంత్రి పినరై విజయన్ ధర్మడం నియోజకవర్గంలో 18,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ నేమోం నియోజకవర్గంలో 3,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి రాష్ట విద్యాశాఖ మంత్రి, సీనియర్ సిపిఎం నాయకులు శివం కుడ్డిపై ముందంజలో కొనసాగుతున్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లో ఒక్కో స్థానాన్ని గెలుచుకుంది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో ఒక నియోజకవర్గాన్ని గెలుచుకోగా మహారాష్టలో బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గంలో ముందంజలో ఉంది. త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జహర్ చక్రవర్తి, సిపిఐఎంకు చెందిన అమితాభ దత్తాను 18,290 ఓట్ల తేడాతో ఓడించారు. నాగాలాండ్లోని కొరిడాంగ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డావోచియర్ ఐయించెన్, స్వతంత్ర అభ్యర్థి తోషికాబాను 3,123 ఓట్ల తేడాతో ఓడించారు. గుజరాత్లోని ఉమ్రేత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షద్ భాయ్ గోవింద్ భాయ్ పరమార్ 30,743 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కర్ణాటకలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉమేష్ హుల్లప్ప మేటి బాగల్కోట్ నియోజకవర్గంలో 22,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే దేవనగరే దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన సమర్థ్ శమనూర్ మల్లికార్జున్ 5,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్టలో సునేత్ర అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బరామతి నియోజకవర్గంలో 1,88,000 కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. రాహురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావు కార్దిలే, ఎన్సీపీ అభ్యర్థి మోకాటే గోవింద్ ఖండూను 1,12,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్దరించబడిందని పేర్కొంది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త

0: కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారు 11,100 టన్నులకు చేరుకున్నాయని చెప్పారు. అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 22 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడైనట్టు సుజాత శర్మ వెల్లడించారు.
1: కమర్షియల్ ఎల్పీజీ మే 70% తక్కి ఆపూర్తి కి జా రహి హై. అభీ తక్ లగ్భగ్ 2,15,000 టన్ కమర్షియల్ ఎల్పీజీ కి సేల్ హుయి హై ఔర్ ఆటో ఎల్పీజీ కి సేల్ అప్రిల్ సే లేకర్ అబ్ తక్ లగ్భగ్ 11,100 టన్ కి గయి హై. 5 కిలో కి సిలిండర్ కి ఆపూర్తి భీ 100% ఇంక్రీజ్ కి జా చుకి హై ఔర్ ఇస్కే చల్తే అబ్ తక్ లగ్భగ్ 23,05,000 కి సిలిండర్స్ కి సేల్ హుయి హై.
0: అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక వ్యవస్థలోని ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటనలో విదేశీ సాయుధ దళాలు, ప్రత్యేకంగా అమెరికా సైన్యం ఈ కీలక సముద్ర మార్గానికి దగ్గరగా వస్తే దాడి చేస్తామని హెచ్చరించింది. హార్మోజ్ జలసంధి భద్రత తమ నియంత్రణలో ఉందని, అక్కడ నౌకల రాకపోకలు తమ సైన్యంతో సమన్వయం చేసుకోవాల్సిందేనని ఇరాన్ పేర్కొంది. అనుమతి లేకుండా ప్రయాణం చేసే నౌకలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని హెచ్చరిక జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ పై తలపడుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు, నివారణ గురించి ప్రొఫెసర్ కె రామచంద్రారెడ్డి గారి ప్రసంగం విందాం.
1: పాడి పశువులలో హార్మోన్ల సమస్య వలన కలిగే పునరుత్పత్తి సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు. పాడి పశువుల పోషణ సక్రమంగా ఉన్నానంటే పాడి ఆవులు కానీ సంకరజాతి ఆవులు కానీ ఈతకు మధ్యకాలం 12 నుంచి 13 నెలలకు మించి ఉండకూడదు. అదే రకంగా ముర్రా గేదెలు కానీ నాటుజాతి గేదెలు కానీ వాటికి ఈతకు ఈతకు మధ్యకాలము 13 నుంచి 15 నెలలకు మించకుండా ఉండవలను. అలా ఉన్నట్టయితే వట్టిపోయేకాలం తక్కువగా ఉండి ఎక్కువ రోజులు పాలు ఇచ్చి తద్వారా రైతుకు నికరాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇదొక సూచిక. ఇంకొక రెండవ సూచిక ఏంటంటే పాడి పశువుల పోషణ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఉదాహరణకు ఒక రైతు దగ్గర 10 పాడి ఆవులు ఉన్నట్టయితే వాటి లోపల ఎప్పుడు 6 నుంచి 7 ఆవులు కానీ గేదెలు కానీ చూడులో ఉన్నట్టయితే ఏదో ఒక దశ చూడి 1వ నెల కానీ 2వ నెల కానీ 3వ నెల కానీ 9వ నెల కానీ ఏదైనా నెల చూడులో ఉన్నట్టయితే ఆ పాడి పశువుల పోషణ సక్రమంగా ఉండి ఎక్కువ లాభం రావడానికి ఆస్కారం ఉన్నట్టుగా గమనించవచ్చు. ఈ రకంగా జరిగినట్టయితే పాడి పశువుల పోషణ యాజమాన్యాన్ని సరిదిద్దుకుని సరికాలంలో ఏదో తెచ్చేటట్టు చేసి వాటి చూలు కట్టించినట్టయితే ఎక్కువ లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా పునరుత్పత్తి సక్రమంగా ఉండాలంటే పాడి పశువులలో హార్మోన్ల అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. పునరుత్పత్తిని ప్రముఖ హార్మోన్లే కంట్రోల్ చేస్తాయి కాబట్టి హార్మోన్ల సిక్రీషన్ విడుదల సరిగ్గా ఉన్నట్టయితే పాడి పశువుల పునరుత్పత్తి బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.

0: అసలు ఈ హార్మోన్లు అంటే ఏంటి? ఈ హార్మోన్ల ద్వారా పునరుత్పత్తి ఏ రకంగా ప్రభావితం చేయబడుతుంది?
1: ఈ హార్మోన్ అనేది ఒక రసాయన పదార్థము. ఇది శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన కణజాలం ద్వారా విడుదలైతే ఆ విడుదలైన కెమికల్ పదార్థము రసాయన పదార్థం రక్తం ద్వారా రక్తనాళాలను ప్రవహించి వాటికి చేరవలసిన అవయవాలకు చేరి ఆ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంటాయి అన్నట్టు. శరీరంలో ముఖ్యంగా మెదడులో ఈ హార్మోన్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతుంటాయి. ఈ హార్మోన్స్ రక్తంలో కలిసి వివిధ అవయవాలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా హార్ట్, కిడ్నీ పునరుత్పత్తి కావాల్సిన అవయవాల పైన పనిచేసి అవి సరిగా పనిచేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. ఈ పునరుత్పత్తికి సంబంధించి మెదడు లోపల హైపోథాలమస్ అనే అవయం ఉంటుంది, ఒక ఎండోక్రైన్ గ్లాండ్. అక్కడ నుంచి ఈ గోనోట్రోపిక్ హార్మోన్ అనేది విడుదల కాబడుతుంది. అది మెదడులోని పిట్యూటరీ గ్రంథి పైన పనిచేసి పిట్యూటరీ నుంచి గోనోట్రోపిక్ హార్మోన్స్ రిలీజ్ కావడం కోసం ఉపయోగపడుతుంది. ఈ గోనోట్రోపిక్ హార్మోన్స్ అండాశయం పైన పనిచేసి అండం పెరుగుదలకు, అండం విడుదల కావడానికి ఉపయోగపడుతుంది. అండం విడుదలైన తర్వాత కార్పోసిటీ అనేది డెవలప్ అయిపోయి అండాశయం పైన అది ప్రొజెస్టెరాన్ హార్మోన్ సెక్రెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఫలదీకరణ చెందిన అండం అభివృద్ధి చెంది పిండంగా మారి పూర్తి దశ పిండం అభివృద్ధి చెందిన తర్వాత పశువు వినడం ద్వారా పిండోత్పత్తి దూడలు పుట్టడం అనేది జరగడం జరుగుతుంది అన్నట్టు. ఈ రకంగా ఈ హార్మోన్స్ అనేవి వివిధ దశల్లో పునరుత్పత్తి అయిన ప్రభావం చేసి పాడి పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం బాగా ఉండేటట్టుగా చేయగలుగుతుంది. ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా ఉండాలంటే పాడి పశువుల పోషణ సరిగ్గా ఉండాలి. వాటికి ఇచ్చే ఆహారము, ఎనర్జీ, ప్రోటీన్, మాంసకృతులు, ఖనిజ లవణాలు అన్ని సమమైన పాలలో వాటికి అవసరమైన స్థాయిలో ఇచ్చినట్లయితే వాటి శరీర పోషణ బాగా ఉండి ఈ హార్మోన్ల ఉత్పత్తి సరిగా ఉండి పునరుత్పత్తి సామర్థ్యం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ హార్మోన్లలో కొన్ని వ్యత్యాసాలు గమనించవచ్చు. ప్రత్యేకంగా ఈయన తర్వాత ఈ హార్మోన్లు ఉత్పత్తి సక్రమంగా ఉండడం లేకుంటే హార్మోన్లకు టార్గెటెడ్ ఆర్గాన్ సరిగా రెస్పాండ్ కాకుండా ఉండడం ద్వారా పాడి పశువులు త్వరగా ఎదక రాకుండా కొంతకాలము రెస్టింగ్ స్టేజ్ లో నిద్రావస్థలో ఉండడం జరుగుతుంది. పునరుత్పత్తి అవయవాలు పాడి పశువులు ఈయన తర్వాత చూడు దశలో కొన్ని హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. ముఖ్యంగా ప్రొజెస్టెరాన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటివి స్థాయిలో ఉండడం ద్వారా అవి ఒక రకమైన నెగటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజాన్ని ఈ హైపోథాలమస్ మీద పనిచేసి ఈ గోనోట్రోపిక్ హార్మోన్స్ రిలీజ్ కాకుండా చేస్తుంటాయి. దీని తర్వాత 10-15 రోజులు లోపల వీటి పరిమాణం తగ్గిపోయి మెదడు నుంచి కావాల్సిన ఈ గోనోట్రోపిక్ హార్మోన్స్ రిలీజ్ కావాల్సింది. తద్వారా అండాశయం పైన అండం పెరుగుదల కావడం జరుగుతుంది. ఈయన తొలి దశలో ఇచ్చే ఆహారం సరిగా ఉండక ఈ హార్మోన్ల ఉత్పత్తి సరిగా ఉండకుండా ఉంటుంది. మనం మంచి ఆహారం ఇచ్చి పాడి పశువుల శరీర బరువును కోల్పోవడం తగినట్టయితే ఈయన తర్వాత మనం ఎంత మంచి ఆహారం ఇచ్చినా అవి సరిగా తినలేవు, కొన్ని తిన్నా సరిగా జీర్ణించుకోలేవు. తద్వారా అవి ఇచ్చే పాల ఉత్పత్తికి ఎక్కువ వాటి శరీరాన్ని ఖర్చు పెట్టి బరువును తగ్గిపోతుంటాయి. ఈ రకంగా బరువు తగ్గిపోయి పాడి పశువులు ఎదురు రాకుండా ఉంటాయి ఎక్కువ శాతం వరకు. ఎప్పుడైతే పాడి పశువులు శరీర బరువును కోల్పోవడం తగ్గి కొంచెం బరువు పెరగడం మొదలవుతుందో అప్పటి నుంచి 10-15 రోజులు అంటే 2-3 వారాల లోపల పాడి పశువు లోపల ఈ హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి పాడి పశువులు 2-3 వారాల్లో ఎదగ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పాడి పశువులు రైతులు వాటికి ఇచ్చే ఎనర్జీ లెవెల్, శక్తినిచ్చే పదార్థాల లెవెల్ పెంచడం ద్వారా ఈ బరువు కోల్పోవడం తగ్గి పాల ఉత్పత్తి సరిగా ఉండి పునరుత్పత్తి సామర్థ్యం మరీ తిరిగి ఎదగ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాడి పశువులలో ఈయన తర్వాత మొదటి ఎద, 2 ఎదలో మూగ ఎదగా ఉంటుంది. ఎందుకంటే మొదటి ఎద లోపల ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎదకు వస్తుంది, అండం విడుదలైతుంది కానీ ఎద లక్షణాలు రైతు గమనించడు. ఆ రకంగా మూగ ఎద అనేది మొదటి ఎదలో ఉంటుంది. తర్వాత 2-3 ఎదలో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడం ద్వారా ఎద లక్షణాలు పసుపుటంగా గమనించవచ్చు. ఎద లక్షణాలు అంటే ఎదకు వచ్చినప్పుడు అరుస్తుంటాయి, ఉక్కు తగ్గి చేస్తుంటాయి, ఉక్కు మూచం చేస్తుంటాయి, ఎక్కువ మేత మేయవు, పాలు ఇచ్చేటైతే తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా ఈ లక్షణాలన్నీ ఎద లక్షణాలు, ఈ ఎద లక్షణాలన్నీ పసుపుటంగా కనబడడం జరుగుతుంది 2-3 ఎదలో. ఆ లక్షణాలను గమనించి రైతు చూడు కట్టించినట్టయితే అంటే దాటియడం ద్వారా కానీ కృత్రిమ గర్భవతి ద్వారా కానీ చూడు కట్టించినట్టయితే ఆ చూడు నిలవడానికి ఆస్కారం ఉంటుంది. దీని తర్వాత కొన్ని రోజులు వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ అంటాము. ఆ వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ లో ఆవులలో అయితే 50-60 రోజులు పెడతాము. ఆ 50-60 రోజుల లోపల గర్భాశయం తిరిగి సంకోచించి నార్మల్ స్థాయికి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది విరామ సమయం. గేదెల్లో అయితే 70-90 రోజుల వరకు ఈ వాలంటరీ వెయిటింగ్ పీరియడ్ అంటాము విరామ సమయం. ఆ సమయం లోపల ఏదో వచ్చినా కానీ చూడు కట్టించకుండా ఉంటే అది తర్వాత కాలంలో మంచి చూడు నిలవ చూలు కట్టే శాతం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా పోషణ మెలకువలు తీసుకున్నట్టయితే హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉండి ఎదకొచ్చి తిరిగి ఎదకు కట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మూగ ఎద అనేది వేసవి కాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ప్రభావం వలన ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి మూగ ఎద ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే రకంగా ఎక్కువ పాలిచ్చే ఆవులలో కూడా మూగ ఎద ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి వల్ల కూడా స్ట్రెస్ వల్ల, న్యూట్రిషనల్ స్ట్రెస్, ప్రొడక్షన్ స్ట్రెస్, పాల ఉత్పత్తి ద్వారా కలిగే స్ట్రెస్ ద్వారా ఈ కార్టిజోన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండి అవి ఈ గోనోట్రోపిక్ హార్మోన్, జీఎన్ఎల్హెచ్ హార్మోన్ సరిగ్గా రిలీజ్

కాకుండా మూగజ ఎక్కువగా ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదో సమయం కూడా తగ్గిపోతుంది. అయితే తక్కువ పాలిచ్చే ఆవులలో 24 గంటల నుంచి 30 గంటల దాకా 5 లక్షణాలు ఉంటాయి. ఎక్కువ పాలిచ్చే ఆవులలో 15 గంటలు 20 గంటలు ఉంటాయి. కొన్నిట్లలో అయితే 5-6 గంటలు, కొన్నిట్ల అయితే 15-20 నిమిషాలే ఉంటుంది. ఏదో కాలం తగ్గిపోయినా కొద్దీ ఏదో గమనించే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకంటే రైతు పొద్దుస్తమానం ఆ పశువుల దగ్గరనే ఉండలేడు కాబట్టి ఏదో రోజుకు 4-5 సార్లు చూడాలి. ఏదైనా గమనించాలంటే 4-5 సార్లు చూసినప్పుడు 20 నిమిషాలు చూసినట్టయితే ఏదైనా పాడు పశువులు ఏదో వచ్చినట్టయితే ఇందాక మనం చెప్పినట్టు ఏదో లక్షణాలు ఏవో ఒకటి అరవడం కానీ తీగేయడం కానీ ఒక్కొక్క మూత్రం చేయడం కానీ వేరే పశువుల పైన ఎక్కడం కానీ ఇట్లాంటి లక్షణాలు గమనించవచ్చు. ఆ లక్షణాలు గమనించినప్పుడు వాటిని ఎదురు ఉన్నట్టుగా గమనించి వాటిని చూడు పరీక్ష ద్వారా కృత్రిమ గర్భధారణ ద్వారా చూడి కట్టేటట్టుగా చేయవచ్చు అని చెప్పి. అదే రకంగా ఇంకొన్ని ఫెరమోన్స్ అని ఉంటాయి. ఫెరమోన్స్ అంటే ఇవి కూడా హార్మోన్ల వంటివి. ఇవి కొన్ని బాహ్య కణజాలంలో విడుదలైపోయి వేరే ఆపోజిట్ సెక్స్ పశువులను అట్రాక్ట్ చేసి వాటి లోపల పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంటాయి. వాటి కెమికల్ స్టిమ్యులేటర్స్ మాదిరిగా పనిచేస్తుంటాయి. ఈ హార్మోన్ ఫెరమోన్స్ ద్వారా ఏమైతుందంటే ఇప్పుడు ఏదో వచ్చిన పశువు ఉన్నదనుకోండి, దాని పక్కన ఏదో కాని పశువులు ఉంటే ఆ వాసన చూసి ఆ వాసన ఏదో తీగ లోపల అట్లాంటి ఆ ఫెరమోన్స్ రావడం ద్వారా వాటి వాసన చూసి అవి కూడా ఏదో రావడానికి అవకాశం పెరగడానికి ఉంటుంది. అదే రకంగా మంద లోపల ఎక్కువ శాతం పశువులు ఎదక చేతి ఉన్నట్టయితే ఒక పశువుని చూసి ఇంకొక రెండు ఎక్కువ పశువులు ఎదక రావడము ఏదో లక్షణాలు స్పష్టంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒకటి రెండు పశువులు విడిగిగా ఎక్కడో మేపినట్టు కట్టేసినట్టు ఉంటే అవి వాటికి ఒకటే పశువు ఉంటుంది కాబట్టి వేరే పశువులతో స్టిమ్యులేషన్ ఉండదు కాబట్టి అవి కూడా ఎదక సరిగ్గా రాకుండా ఉంటాయి. వచ్చినా సరిగ్గా లక్షణాలు ఎక్కువ స్పష్టంగా కనబడకుండా ఉంటది. అదే రకంగా మగ పశువు దున్న కోడదుడ కానీ అంబోతు కానీ ఉన్నట్టయితే ఆ అంబోతు ద్వారా ఫెరమోన్స్ అనే హార్మోన్స్ వస్తుంటాయి. అవి దగ్గరకు వచ్చి లిక్ చేయడము, నాకడము, వాసన చూడము, ఈ ఆడి పశువులు వాటి వాసన చూడము, వాటిని నాకడము చేయడం ద్వారా ఈ ఫెరమోన్స్ స్టిమ్యులేషన్ వలన త్వరగా ఎదక రావడం. అట్నే రకంగా దూడలు అయితే కూడా వాటి లోపల మామూలు సాధారణంగా ఇట్లాంటి ఎక్స్పోజర్ లేకుండా ఒక 30-40 రోజులు లేట్ అవుతుంది. దున్నకు ఎక్స్పోజర్ ఉన్నట్టయితే 30-40 రోజులు త్వరగా ఎదక వచ్చి చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. పేద దూడలు కూడా, గేదె దూడలు కానీ ఆవు దూడలు కానీ. అదే రకంగా ఇట్లాంటి దున్న కానీ కోడదూడలు లేనట్టయితే రైతుల మందు లోపల వాటి మూత్రాన్ని, అవి మూత్రం చేసినప్పుడు ఆ మూత్రం తీసుకొచ్చి ఒక 3 ml, ఒక 1 ml నోట్లో 2 ml, ఒక్కొక్క ముక్కులో 1 ml చొప్పున వేసినట్టయితే ఈయన తర్వాత పశువులకు కానీ దూడలు పేదూడలకు కానీ గేదె దూడలకు కానీ వేసినట్టయితే 20-30 రోజులు త్వరగా ఏదో ఖర్చు చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఈ ఫెరమోన్స్ ను వాడి కూడా ఫెరమోన్స్ స్టిమ్యులేషన్ ద్వారా అయితే దున్నలు ఉంటే దున్నలు, లేకుంటే ఏదో వచ్చిన పశువులు ఉంటే ఏదో వచ్చిన పశువులు, లేకుంటే ఈ దున్నల ద్వారా అంబుదుల ద్వారా వచ్చిన మూత్రాన్ని తీసుకొచ్చి వాటి నోట్లలో ముక్కులో వేయడం ద్వారా కొంచెం తొందరగా ఏదో రావడానికి దోహదపడినట్టు చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకోటి వేసవి కాలంలో ఎండ వేడి ఎక్కువగా ఉండి వేడి వాతావరణం ఉండడం ద్వారా కూడా ఈ హార్మోన్ల పైన ఉత్పత్తి పైన ప్రభావం చూపడం జరుగుతుంది. తద్వారా ఈ మూగ ఎద సరిగా ఎదక రాకపోవడము, అనిష్టం అంటాము, ఇట్లాంటి కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎండాకాలంలో పిండము మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. ఎంబ్రియానిక్ మోర్టాలిటీ అంటాం, పిండం మరణిస్తుంది తొలి దశలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రత ఉన్నట్టయితే ఈడ్చుకపోవడం కూడా జరుగుతుంది 5-6 నెలల మాసాల సమయం లోపల. ఎందుకంటే ఇది హార్మోన్ ప్రభావం, దానికి కావలసిన ప్రొజెస్టెరాన్ హార్మోన్ సరిగైన మోతాదులో సెక్రీట్ చేయలేకపోతుంది కార్పోసిటిన్, తద్వారా పిండం మరణించడం శాతం, అబార్షన్స్ జరగడం అట్లాంటివి గమనించవచ్చు. కాబట్టి రైతులు ఈ వేసవి కాలంలో పాడి పశువులను కొంచెం చల్లటి వాతావరణంలో ఉంచడం, అంటే షెడ్లలో ఉంచడము, ఉంచి వాటికి శరీరాన్ని ఉష్ణోగ్రత తగ్గించడానికి చల్లబరచడం కోసం వాటికి స్నానం చేయించడము, ఫాగర్స్ కానీ స్ప్రింక్లర్స్ పెట్టి కానీ వాటిని శరీరాన్ని తడపడము, కొంచెం ఫ్యాన్స్ అట్లాంటివి పెట్టి చల్లటి గాలి ఇవ్వడం, తద్వారా చేసినట్టయితే ఎండ తీవ్రతను వేడి ప్రభావాన్ని తగ్గించి వాటి లోపల హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా ఉండి కొంచెం ఎక్కువ శాతం ఎదక రావడానికి, చూలు కట్టడానికి, చూలు నిలవడానికి ఉపయోగించుకోవడం ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలంలో చూడైన పశువులు అయితే ఎండ తీవ్రత ప్రభావం వల్ల వాటికి కావాల్సిన మాయ సరిగా పెరగకుండా దూడ చుట్టూ మాయ ఉంటుంది. మాయ ద్వారా వాటికి కావాల్సిన పోషక పదార్థాలు దూడకు అందడం జరుగుతుంది. మాయ సరైన పరిమాణంలో పెరగకపోవడం, తక్కువ బరువు ఉండడం. అదే రకంగా ఆ ఎండాకాలంలో చూడుండి చివరి దశలో పుట్టిన దూడలు అయితే వాటి శరీర బరువు కూడా తక్కువగా ఉండడం గమనించవచ్చు. కాబట్టి ఎండ తీవ్రతను వేడిని తగ్గించినట్టయితే ఈ పునరుత్పత్తి, దూడల బరువు అవన్నీ బాగా ఉండి పాల ఉత్పత్తి కూడా అయిన తర్వాత బాగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి చూడి పశువులు ఉన్నట్టయితే చూడి పశువులను చూడి చివరి దశలో నుంచి, అంటే ఈనడానికి ఒక 2-3 వారాల ముందు, 2-3 వారాల తర్వాత ట్రాన్సిషన్ పీరియడ్ అంటాము. అది ఏంటంటే చాలా క్లిష్టమైన సమయము. ఆ సమయంలో పాడి పశువులకు మంచి పోషణ ఇచ్చి మంచి యాజమాన్యం ఇచ్చినట్టయితే అట్లాంటి పశువులు శరీర బరువు మంచిగా ఉండి ఉన్నట్టయితే అవి ఈనిన తర్వాత త్వరగా ఎదక రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ లేకుండా ఉండి త్వరగా ఎదక రావడానికి అవకాశం ఉంటుంది. ఈనిన తర్వాత హార్మోన్ల ఉత్పత్తి కూడా సరిగ్గా ఉండి ఎదక రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొన్ని హార్మోన్ల సమస్యల వలన అండం విడుదల కాదు, అండం విడుదల పైన, అండం పెరుగుదల పైన సమస్యలు ఉంటాయి. అండం విడుదల కాకుండా

అండాశయంలోనే ఉండిపోయి అది ఫలదీకరణ చెందడానికి ఉపయోగపడకుండా ఉండడం జరుగుతుంది. దాన్ని ఏమంటే డిలేడ్ ఓవులేషన్, అన్ఓవులేషన్ అని అంటాము. ఆ సమస్య ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది సరిగ్గా రాకపోవడం వల్ల అండం విడుదల కాకుండా అందులోనే ఉండిపోతుంది. అట్లాంటి సమస్య ఉన్నట్టయితే ఆ పశువు ఎక్కువ సమయం ఎదలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. 24 గంటలు కాకుండా కొంచెం ఎక్కువ రోజులు కూడా ఎదలో ఉన్నట్టుంది. ఆ రకంగా ఉన్నట్టయితే ఈ ఎదలో ఏం చేయలేము, కానీ వచ్చే ఎదలోపల అట్లాంటి పశువులకు ఇట్లా ఎక్కువ టైం ఎదలో ఉండి అండం విడుదల కాకుండా ఉంది కాబట్టి దాన్ని పశువు వైద్యం చేయండి.

ఏం చేయలేము కానీ వచ్చే ఏదో లోపల అట్లాంటి పశువులకు ఇట్లా ఎక్కువ టైం ఎదలో ఉండి అండం విడుదల కాకుండా ఉంది కాబట్టి దాన్ని పశు వైద్యం చేసిన పరీక్ష చేయించిన అండాశయం పైన అండం విడుదల కాకుండా అట్నే ఉండిపోతుంది అన్నట్టు. ఇన్సమినేషన్ చేసిన తర్వాత పిల్లారి కూడా చూస్తే ఉంటే అది డిలేడ్ ఓవులేషన్ అంటాం. ఆ కండిషన్ కి కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ల్యూటినైజింగ్ హార్మోన్ అని, రిసెప్టాల్స్ అని, అట్లాంటి హార్మోన్స్ ఇప్పించినట్టయితే వచ్చే మొదటి గంటల్లోనే ఇచ్చినట్టయితే ఈ సమస్యను కొంతవరకు అధిగమించి సరిగ్గా అండం విడుదల అయ్యేటట్టుగా చేసి చూలు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఇంజక్షన్ వాడినట్టయితే 12 నుంచి 20-25% దాకా చూలు నిలిచే శాతం పెరుగుతుంది. మామూలుగా తిరిగట్టే పశువులలో అయితే 25% దాకా పెరుగుతుంది. మామూలు సాధారణ పశువులలో అయితే 10-12% దాకా చూలు నిలిచే శాతం పెరగడం జరుగుతుంది. ఈ ఎదకొచ్చే టైంలో కానీ, కృత్రిమ గర్భధారణ చేసే టైంలో కానీ ఇంజక్షన్ ఇప్పిస్తే మంచిది. అదే రకంగా అండాశయం పైన ఇంకోటి కార్పస్టియం అని ఉంటుంది. అది కొన్ని పశువుల లోపల ఎదకొచ్చిన తర్వాత 5-6 రోజులకు పెరగడం ప్రారంభించి 16-17 రోజుల దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ కృషించుకపోయి మళ్ళీ తర్వాత చూలు కట్టకున్నట్టయితే మళ్ళీ అండాశయం పైన అండం అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. ఆ రకంగా కాకుండా ఈ కార్పస్ క్రీమ్ అనేది దానిపైన అండాశయం పైన అట్నే ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది నార్మల్ ఫినామిన్ అయితే 17-18 రోజుల లోపల ఒకవేళ పాడు పశువు చూడు కట్టించకుండా లేకుంటే చూడు నిలవకుండా ఉన్నట్టయితే అది కృషించకపోయి మళ్ళా తర్వాత కాలంలో ఎదక రావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అది కాకుండా అది అట్లనే ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంటే అది మళ్ళా ఎదక రాకుండా ఉండిపోతుంది పాడి పశువు. దానికి కారణాలు ఏంటంటే గర్భాశయంలో ఏమైనా జబ్బు ఉంటే కృషించడానికి కావాల్సిన హార్మోన్ సీక్రెట్ చేస్తుంది గర్భాశయం, ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ అనేది. ఆ హార్మోన్ విడుదల కాకుండా కార్పస్టియం దానిపైన అట్నే ఉండి ఎక్కువ రోజులు పాడి పశువు ఎదక రాకుండా ఉంటుంది. ఇంకోటి గర్భాశయంలో చీమ్ గానీ లేకుంటే నీరు లాంటి పదార్థం జమ అయినప్పుడు కూడా ఇది అట్నే ఉంటుంది. దాన్ని తీసేయడం కోసం అనేది ఒకటి ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ అనేది వాడుతుంటాము. అది వాడినప్పుడు అది మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ తర్వాత 9-8 రోజుల ఎదక 3-5 రోజుల్లో ఎదక రావడం, అప్పుడు గర్భాశయం మంచిగా ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉన్నట్టయితే మళ్ళీ కృత్రిమ గర్భధారణ చేయడం ద్వారా పాడి పశువులు చూలు కట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భంలో దూడలు చనిపోతాయి 3-5 నెలల సమయంలో చనిపోయి అది అందులోనే ఉండిపోతుంది. దాన్ని మమ్మిఫైడ్ ఫీటస్ అంటాము. అట్లాంటి మమ్మిఫైడ్ ఫీటస్ ఉన్నప్పుడు కూడా పాడి పశువులు ఎదక రాకుండా అట్నే ఉంటుంది. ఈ కర్పసుటీ అట్నే ఉండడం ద్వారా అది గర్భాశయంలో కింద పడిపోకుండా ఉంటుంది అన్నట్టు. దానికి కూడా ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఇప్పించడం ద్వారా చనిపోయిన దూడ బయటికి వచ్చేసి మళ్ళీ ఒక 30-40 రోజుల లోపల గర్భాశయం నార్మల్ సంకోచించి దానిలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గిపోయి తిరిగి ఎదకొచ్చి చూలు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎదకొచ్చిన పశువుల లోపల కొన్ని ఎక్కువ రోజులు ఎదలో ఉంటాయి, 3-4 రోజులు కూడా ఎదక ఉంటాయి. ఇదేమంటే దాని లోపల ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ మామూలు కంటే ఎక్కువగా ఉండడం ద్వారా, ఎందుకంటే ఇంత క్రితం వచ్చిన ఎదకాలంలో ఉండే కర్పసూట్యం సరిగా కృషించిపోకుండా ఉండి కొంచెం ఎక్కువ పరిమాణంలో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అన్నట్టు. తద్వారా 2-3-4 రోజులు కూడా ఎదలో ఉండడం జరుగుతుంది. దానికి మామూలుగా అయితే సాధారణ పశువులలో అయితే ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ లెవెల్ 0.5 నానోగ్రామ్ కంటే తక్కువ ఉంటే ఎదకాలం తక్కువగా ఉండి కృత్రిమ గర్భధారణ చేసినప్పుడు సరిగా చూలు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ హార్మోన్ 0.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గంటలు ఎక్కువ రోజులు ఎదో లక్షణాలు అట్టు చూపెడుతూ కృత్రిమ గర్భధారణ చేసిన అది 2-3 సార్లు కూడా ఎదకొచ్చి చూలు కట్టకుండా ఉంటుంది. ఎక్కువ ఎదో ఉన్నట్టు గమనించినట్టయితే అట్లాంటి పాడి పశువులకి వచ్చి ఎదకాలంలో ఎదో గమనించిన 9 గంటలలోనే వాటికి ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ అనే ఇంజక్షన్ ఇప్పించడం ద్వారా ఈ కార్పస్టియం పరిమాణం తగ్గిపోయి ప్రొజెస్టెరాన్ హార్మోన్ పరిమాణం తగ్గిపోయి అది క్రియేట్ చేసే నెగటివ్ ఫీడ్బ్యాక్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్స్ వలన పాజిటివ్ ఫీడ్బ్యాక్ కలిగి ల్యూటినైజింగ్ హార్మోన్ విడుదల అవడం ద్వారా అండం విడుదలయ్యి అది ఫలదీకరణ చెందడానికి చూలు కట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అదే రకంగా కొన్ని సంకరజాతి ఆవులలో, కొన్ని ఎక్కువ పాలిచ్చే ముర్రా గేదెలలో కూడా అండాశయం పైన కొన్ని నీటి కంతులు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ వీటి ద్వారా కూడా ఒక 3 రకాలుగా ఉంటాయి నీటి కంతులు అనేటివి. ఒకటి ఫోలిక్యులర్ సిస్ట్ అంటాము, అవి ఎక్కువ సంఖ్యలో ఉండి పల్చటి పొర ఉండి పశువు ఎక్కువ కాలం ఎదలో ఉన్నట్టు కనిపిస్తుంది. అదే రకంగా ఎదక మధ్యకాలం తక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాము. సాధారణంగా పాడి పశువు ఎదక మధ్యకాలము 20-21 రోజులు ఉంటుంది, 1-2 డేస్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ సిస్ట్ లోపల కొన్ని 5-10 రోజులకు వస్తే కొన్ని 15 రోజులకు వస్తుంది. అంటే ఎద చక్రంలో వ్యవధి తగ్గిపోయి ఇర్రెగ్యులర్ గా ఉంటుంది అన్నట్టు. 21 రోజు కాకుండా తక్కువ సమయంలోనే ఎక్కువ సార్లు రావడం జరుగుతుంది, ఎక్కువ రోజులు ఎదక ఉండటం జరుగుతుంది. దాన్ని ఫాలిక్యులర్ సిస్ట్ అంటాము. అది నిష్ణాతులైన పశు వైద్యం పరీక్షించినట్టు అండాశయం పైన ఈ నీటి కంతులు ఫాలిక్యులర్ సిస్ట్ అనేది గమనించవచ్చు. ఇంకొకటి ల్యూటియల్ సిస్ట్ అని ఉంటుంది. ల్యూటియల్ సిస్ట్ అంటే ఇది ఒకటే ఉంటుంది అండాశయం పైన, కొంచెం మందం ఉంటుంది సిస్ట్ పైన పూర, నీటి కంతుల పైన పూర.
ఉండి అది ఎక్కువ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ సెక్రెట్ చేయడం ద్వారా ఆ పశువు ఎదక రాకుండా ఉంటుంది. ఒకసారి ఎదకొచ్చి అది మళ్ళీ తర్వాత ఎదక రాకుండా ఉండిపోతుంది. ఎందుకంటే అది అండం విడుదల కాకుండా అది కార్పోస్టమ్ మాదిరిగా న్యూట్రల్ సిస్టమ్ మాదిరిగా డెవలప్ అయిపోయి వీటి పరిమాణం మామూలు చేయించడం చూస్తే పెద్దగా ఉంటుంది, 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. వీటి నిర్ధారణ కోసం ఈ మధ్య కాలంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనే మిషన్స్ వచ్చినాయి.

ఈ పాడి పశువులకు కూడా వాడడం ద్వారా మనం నిర్ధారణ సామర్థ్యాన్ని అక్యురసీని పెంచడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించినట్టయితే లోపల స్ట్రక్చర్ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ బట్టి ఏ రకమైన సిస్ట్ అనేది గమనించవచ్చు. ఇది ఎందుకంటే ముఖ్యంగా అంటే ఎల్హెచ్ హార్మోన్ లేపం వల్ల ఈ సిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కువ కాలం ఉన్నట్టయితే పాడి పశువులు ఏదక రాకుండా చూలి కట్టకుండా ఉంటుంది. ఈ ఫాలిక్యులర్ సిస్ట్ అయితే ఊక ఏదక వచ్చేసి రెస్ట్లెస్ అనేది పశువు బలహీనమై ఉంటుంది, తద్వారా చూలి కట్టకుండా ఉంటుంది. దీని నిర్ధారణకు ఒక్కొక్క రకానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది. ఫాలిక్యులర్ సిస్ట్ అయితే ఎల్హెచ్ హార్మోన్ అని ఇస్తాము, జిఎన్ఆర్హెచ్ హార్మోన్ అని ఇస్తాము. ఓవిసింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది, ఆ ప్రోటోకాల్ మంచి డాక్టర్స్ దగ్గర తీసుకుపోతే, పశు వైద్యుల దగ్గర తీసుకుపోతే వారు నిర్ధారణ చేసి ఆ ప్రోటోకాల్ ద్వారా హార్మోన్ చికిత్స ఇచ్చి తిరిగి ఏదక వచ్చి మళ్ళీ ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత 20-21 రోజుకి ఎదకొ వస్తుంది. ఎదకొ వచ్చినప్పుడు అవి చూడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ న్యూట్రల్ సిస్ట్ అయితే వాటికి ప్రోస్టాగ్ల హార్మోన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అది ఇప్పించిన తర్వాత 3-5 రోజుల లోపల పశువు ఎదకొ వస్తుంది. ఎదకొ వచ్చినప్పుడు ఆ ఎదకు డిశ్చార్జెస్ క్లియర్ గా అంటే కోడిగుడు తెల్లసొన మాదిరిగా ఉండాలి. అలా పలుకుడు మాదిరిగా చీమ మాదిరిగా ఉన్నట్టయితే గర్భాశయంలో జబ్బు ఉన్నట్టు గమనించవచ్చు. అలా లేకుండా కోడిగుడు తెల్లసొన లాగా తీగ పడి తీగ కొంకుల దాకా ఎక్కువసేపు వేలాడుతున్నట్లయితే మంచి ఏదో ఉన్నట్లుగా గమనించి దాన్ని కృత్రిమ చేయించినట్టయితే చూడు నిలవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇంకోటి మాడిఫైడ్ ఓవిసింగ్ ప్రోటోకాల్ అని ఉంటుంది. అది జీరో డే జీఎన్ఆర్హెచ్ హార్మోన్, మళ్ళీ జీఎన్ఆర్హెచ్ హార్మోన్ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్, మళ్ళీ 14th డే పీజీఎఫ్ ఆల్ఫా, మళ్ళీ 16th డే జీఎన్ఆర్హెచ్ హార్మోన్ ఇవ్వడం ద్వారా ఇట్లాంటి ప్రోటోకాల్ ద్వారా ఎక్కువ చూడు నిలవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పరిశోధనలో తెలిసి చెప్పడం జరిగింది. అదే రకంగా కొన్ని ఎక్కువ రోజుల వరకు ఈ వ్యాధితో ఉంటే రైతులు గమనించకుండా డిలే చేసినట్టయితే కొన్ని సిఎడిఆర్ అని చెప్పేసి ఇంతవజన్ పెట్టే ఒక ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, అది పెట్టినట్టయితే ఈ ఎక్కువ రోజులు కానిగా ఈ వ్యాధితో బాధపడే పశువులు తిరిగి ఏదోకొచ్చి చూలు కట్టినట్టుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫోలిక్యులర్ సిస్ట్ కోసం ట్రీట్మెంట్. ల్యూటరల్ సిస్ట్ అయితే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ ఇవ్వడం ద్వారా 3-5 రోజుల లోపల 60-70% వరకు పశువులు ఎదకొచ్చి 90% వరకు చూలు నిలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రకం ల్యూటరల్ సిస్ట్ అంటాము, సిస్టిక్ కార్పోలూటియం. ఇది నార్మల్ గా ఈ ల్యూటరల్ సిస్ట్ కానీ ఫోలిక్యులర్ సిస్ట్ కానీ కొన్ని ఈవిన తర్వాత 90 రోజుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈవిన తర్వాత 30-40 రోజుల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. కొన్ని వాటితో అవే కృషించిపోయి నార్మల్ ఇస్టర్ సైకిల్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. సిస్టిక్ కార్పోలూటియా కూడా దాని చూసి తగ్గిపోతుంది, తగ్గిపోయి నార్మల్ గా రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇరుగు రావడానికి ఆస్కారం ఉంది. దానికి ఎలాంటి ప్రత్యేకమైన చికిత్స చేయాల్సిన అవసరం లేదు. ఈ అండాశయం పైన కొన్ని వేరే సిస్ట్ ఉంటాయి, తారా ఓవరింగ్ సిస్ట్ అంటాము. అవి వీటికి దగ్గరగా ఉంటాయి కానీ అండాశయం పైన ఉండవు. వాటిని నిష్ణాతులైన వైద్యులను పరీక్షించినట్టయితే అది అండాశయం సంబంధం లేదు కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎట్లాంటి ఫలదీకంగా కానీ అండం విడుదల కానీ. ఇంకా తర్వాత పాడి పశువులలో తిరగకట్టం అనేది ఒకటి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అంటే తిరగకట్టం అంటే పాడి పశువులు ఏదో బాగానే ఉంటుంది, ఏదో సమయం కూడా ఎక్కువ సమయం ఉండదు, 24-36 గంటల కంటే ఎక్కువ ఉండదు. ఏదో చక్రం ఎదకెదక మధ్యకాలం కూడా 20-21 రోజులు ఉంటుంది. కాకపోతే మంచి కోడిదూడతను దాటించినా గానీ, లేకుంటే మంచి వీర్యం ద్వారా పుచ్చగర్భధారణ చేసినా గానీ చూలు కట్టకుండా 2-3 సార్లు కంటే ఎక్కువ వేసినా గానీ కట్టకుండా ఉంటే వాటిని తిరిగి కట్టే పశువులు అంటాము. దాని లోపల కూడా ఈ కొన్ని హార్మోన్ సమస్య ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా అండం సరిగా విడుదల కాకపోవడము, అండం లేట్ గా ఉత్పత్తి కావడము, కొన్ని పిండాల మరణం కూడా జరుగుతుంది అన్నట్టు. ఈ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటాయి. ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది అవసరం, గర్భంలో ఉండే దూడ కూడా సరిగా పెరగడానికి అవసరం ఉంటుంది. ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ వలన తొలి దశలో పిండాలు ఎక్కువగా చనిపోతుంటాయి. పుట్టినాక మనం కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత కానీ, కోడిదూడను దాటిన తర్వాత 6 రోజులకు ఎక్కువ శాతం చనిపోతుంటాయి. అదే రకంగా మళ్ళీ 15-17 రోజులలో కూడా ఎక్కువ శాతం 20% దూడలు చనిపోవడం జరుగుతుంది. ఇది హార్మోన్ సరిగా లేకుంటుంటే, ఇది ఎక్కువగా ప్రొజెస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే, అంటే కార్పోసూటిన్ సరిగా వృద్ధి చెందకుండా ఉండడం ఒకటి ఉంటుంది, వృద్ధి చెందినా అది సరిగైన మోతాదులో కావాల్సిన ప్రొజెస్టెరాన్ హార్మోన్ సెక్రీట్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఇట్లా జరగడానికి కారణం ఏంటంటే లోపల పిండం సరిగా పెరగకపోవడం, అంటే ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది ట్రోఫోబ్లాస్ట్, అది జరగకుండా ఉండడం ద్వారా గర్భాశయం నుంచి ఈ ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ సీక్రెట్ అయిపోయి కార్పోసూటియం డిగ్రేషన్ జరిగి కార్పోసూటియం నుంచి ప్రొజెస్టెరాన్ సరిగ్గా సీక్రెట్ కాకుండా చేయడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో బట్ కొన్ని ఇంజెక్షన్స్ ఇప్పించడము, జిఎన్ఆర్హెచ్ హార్మోన్ కానీ ఎల్హెచ్ హార్మోన్ కానీ ఇప్పించడము 10-11 రోజుల సమయంలో ఇచ్చినట్టయితే కొన్ని అస్సలు కార్పోలూటియా అనేది వృద్ధి చెంది దానికి కావాల్సిన ఎక్కువ ప్రొజెస్టెరాన్ హార్మోన్ సీక్రెట్ చేయడం ద్వారా చూడు నిలిచే శాతం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఇంజెక్షన్ వాడినట్టయితే ఒక 10-11 శాతం ఎక్కువగా చూడు నిలవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ తొలి దశ లోపల ఇందాక చెప్పినట్టుగా వేడి వాతావరణం ఉండడం ద్వారా కూడా ఎక్కువ పిండం చనిపోతుంది. కాబట్టి పాడి పశువులను చల్లటి వాతావరణంలో ఉంచడం, పచ్చిమేతలు ఎక్కువగా ఇవ్వడము,
షెడ్లలో ఉంచడం, వేసవి కాలంలో ఎండపూట బయటకు తిప్పకుండా మేతకి చల్లటి సమయంలో తిప్పడం అలాంటి చేసినట్టయితే కూడా ఈ తీగ కట్టడం సమస్యను కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది.

0: మామూలుగా ఎదక రావు ఈయన తర్వాత కానీ లేకుంటే జూడాలు కూడా త్వరగా ఎదక రాకుండా మామూలుగా శంకరజాతి జూడలు అయితే 15-18 నెలలకి ఎదకొచ్చి చూలు కట్టాలి. చూలు కడితే వాటి పోషణ ఖర్చు తగ్గిపోతుంది, త్వరగా ఈయన త్వరగా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని 2-3 నెలలు 3 సంవత్సరాలు అయినా ఎదక రాకుండా ఉండడం జరుగుతుంది. ఎదక రావడానికి వాటికి ఇచ్చే పోషణ అనేది ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. పోషణ సరిగ్గా ఉన్నట్లయితే సకాలంలో ఎదకొచ్చి బాడీ వెయిట్ సరిగ్గా పెరిగి ఈయన పశువులు బరువు కోల్పోవడం తగ్గిపోయి త్వరగా వచ్చి చూలు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా కాకుండా అది ఒకటి పోషణ ఒకటి, తర్వాత వాటికి కావాల్సిన ఖనిజ లవణ మిశ్రమం కూడా మినరల్ మిక్చర్ అంటాము, రోజుకు 50-100 గ్రాములు ఇస్తుంటాము వాటి పాల దిగుబడిని బట్టి, అది కూడా ఇచ్చినట్టయితే ఉంటుంది. ఇంకొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి, జింక్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, అయోడిన్ ఇట్లాంటి సూక్ష్మ ఖనిజ లవణాలు ఉంటాయి, వాటిని కూడా పాడి పశువులకు ఇచ్చినట్టయితే అవి, ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్స్ లో కూడా మనం పశు గ్రాసం ద్వారా భూమి లోపల వాటి పరిమాణం తగ్గిపోవడం ద్వారా పోషణ ద్వారా మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కొన్ని గోళీల రూపంలో వాటికి పశువులకు ఆహారంలో ఇచ్చినట్టయితే అవి లవణ మిశ్రమం లోపం తగ్గిపోయి సరిగా ఏదో వచ్చి చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మనం కొన్ని హార్మోన్స్ వాడచ్చు, ఇందాక చెప్పినట్టుగా ఓవిసింగ్ ప్రోటోకాల్ ద్వారా జిఎన్ఆర్ హెచ్పిజి యొక్క ఆల్ఫా వాడి వాటిని ఎదకు తెప్పించి సక్రమంగా చూలు కట్టించవచ్చు. ఇంకా కొన్ని అవి కొంచెం సైక్లిక్ వచ్చే వాటికి అది వాడచ్చు, కొన్ని ఎదకు వస్తుంటే సక్రమంగా కార్పస్టియం ఉండడం ద్వారా అది మళ్ళీ ఎదక రాకుండా ఉంటే వాటికి ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ ఇవ్వడం, ఇంకొన్ని అసలు ఎదక రాకుండా ఓవరీ సైజ్ చిన్నగా ఉండి స్మూత్ గా ఉండి ఉంటుంది అన్నట్టు, దాన్ని నిష్ణాతులైన వైద్యుల చేత పరీక్షించి దాన్ని గమనించవచ్చు. అది చాలా తీవ్రమైన సమస్య, అట్లాంటి దాన్ని అక్రమించడానికి కొన్ని ప్రొజెస్టెరాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి సిఏడిఆర్ అని, వాటితో పాటు జిఎన్ఆర్హెచ్ పిజి యొక్క అల్పా వాడి కాంబినేషన్ లో ఇచ్చి తర్వాత పిఎంఏజీ ఇంజెక్షన్ కూడా చివరి దశలో ఇచ్చినట్టయితే సరిగా ఎదుర్కోవాలి. దాంతోపాటు ముందే ఈ పోషణ అనేది సరి చేసుకోవాలి, ఏదైనా హార్మోన్ ట్రీట్మెంట్ చేయడానికి ముందే వాటికి పోషణ ఒక 3-4 వారాల ముందు నుంచే ఇంప్రూవ్ చేసినట్టయితే వాటి కండిషన్ పెరిగి ఈ హార్మోన్లకు సరైన స్పందన వచ్చి ఏదో వచ్చి చూడు కట్టడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పాడి పశువుల్లో ఈడ్చుకపోవడం కూడా జరుగుతుంది, పిండం మరణించి పిండం లోపలనే కరిగిపోవడం జరుగుతుంది, దాన్ని ఎంబ్రియానిక్ మోర్టాలిటీ అంటాము. ప్రధానంగా దీనికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది కారణమవుతుంది. ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ సమస్య లేకుండా చూసుకున్నట్టయితే, పశువులకు ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకున్నట్టయితే దీని సమస్యను అధిగమించవచ్చు. దీనికి కొన్ని ఎర్లీ ఎంబ్రియానిక్ మోర్టాలిటీ తగ్గించడానికి ఇందాక చెప్పినట్టుగా జిఎన్ఆర్హెచ్ హార్మోన్ కానీ ఎల్హెచ్ హార్మోన్ కానీ లేకుంటే కొంతమంది వజైనల్ ప్రొజెస్టెరాన్ డివైస్ కూడా పెట్టి చేయడం ద్వారా కానీ ఎర్లీ ఎంబ్రియానిక్ మోర్టాలిటీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మంచి మేలైన వీర్యము పాడి పశువులను కొన్ని ఈడ్చుకపోయే వ్యాధులు ఉంటాయి వాటికి స్క్రీనింగ్ చేయించాలి, స్క్రీనింగ్ చేయించి అట్లాంటి వ్యాధులు ఉన్నట్టయితే అట్లాంటి పశువులను ఇప్పుడు సెల్లా ఐబీఆర్ ట్రైకోమోనియాసిస్ విబ్రియోసిస్ అనే వ్యాధులు ఉంటాయి, అట్లాంటి వ్యాధులు ఉన్నట్టయితే మందుల నుంచి తీసేసినట్టయితే మిగతా మందులని ఆవులకు గేదెలకు ఈ వ్యాధి సంక్రమించకుండా ఉండి సరిగా ఏదో వచ్చి చూడు కట్టి ఈనడానికి దోహదపడుతుంది. ఇంకోటి చూడు పశువులలో మరియు కొన్నిసార్లు ఈన పశువుల్లో కూడా గుడ్లమయ అనేది ఒక సమస్య కనబడుతుంది. ఇది చూడు పశువుల్లో వస్తే ప్రధానంగా చాలా సమస్యగా ఉంటుంది, అది ఈనేదాకా అప్పుడప్పుడు తిరిగి తిరిగి రావడం జరుగుతుంది ట్రీట్మెంట్ చేయించినా కానీ. దీనికి ఏమంటే కొంతమంది రైతులు కొన్ని ఇస్ట్రోజెనిక్ ఫీడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఇప్పుడు అంటే కొంతమంది బార్లీ గ్రెయిన్స్ చేస్తారు బిస్లరీ అంటే బీర్ ఫ్యాక్టరీస్ నుంచి, వాటి లోపల ఫంగస్ ఎక్కువగా ఉండి ఆ ఇస్ట్రోజన్ సబ్స్టెన్స్ ఎక్కువగా ఉండి గుడ్లమాయ అనేది రావడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని ఈ పిల్లి పెసర అట్లాంటివి ఎక్కువ మేపినప్పుడు కూడా ఈ గుడ్లమాయ అనేది రావడం జరుగుతుంది. అదే రకంగా శరీరం లోపల వాటి రక్తం లోపల కాల్షియం లెవెల్ తగ్గిపోతే కూడా ఈ గుడ్లమాయ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు చూడు దశలో ఉన్నట్టయితే ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే చూడు దశ 5-7 నెలల దాకా ఈ ఇంజెక్షన్ వాడుకోవచ్చు. చివరి నెలలో మాత్రం ఇట్లాంటి ఇంజెక్షన్ ఇప్పించకూడదు. దాంతోపాటు ఈ కాల్షియం ఇంజెక్షన్ కండరానికి ఇప్పించడం ద్వారా కొంచెం వ్యాయామం కలిగేటట్టు అంటే బయట తిప్పికొచ్చి మేపడం ద్వారా వ్యాయామం ఉంటే కూడా కండరాలు బలిష్టంగా ఉండి ఈ గుడ్లమాయ అనేది రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు పాడి పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు నివారణ గురించి ప్రొఫెసర్ కె రామచంద్రారెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీ ప్రియమైన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: శ్రోతలకు నమస్కారం.
3: గ్రామాల అభివృద్ధి చెందాలంటే పాడి పంట అనేది ముఖ్యం. మరి పంటలతో పాటు పాడి కూడా అభివృద్ధి చెందితేనే ఆ గ్రామాలు సుభిక్షంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మేలైన పాడి పశువులను అభివృద్ధిపరచాలని ప్రభుత్వం వారు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. దీని ద్వారా కృత్రిమ గర్భధారణతో మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన విషయాలను మనకు తెలిపేందుకు మోరంపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజేందర్ గారు.
4: నమస్కారం అండి.
3: సార్, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ మేలైన పాడి పశువులను ఉత్పత్తి చేసేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? అదేవిధంగా రైతులకు దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలియజేస్తారండి.
4: ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమంగా గర్భధారణ చేసే ప్రక్రియని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటాము. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా మోరంపల్లి బంజారా, ఈ ఏరియా మొత్తంలో ఎక్కువగా మనకి గేదెలు ఉండడం మనం చూస్తాము. ఎక్కువ ఇక్కడ రైతులు గేదెలు ఇచ్చే పాలు మీద ఆధారపడి వారి కుటుంబాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పాలు ఉత్పత్తి రావడానికి ఇదొక మార్గం అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది. దీంట్లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పెంచుకునే ఈ గేదెలు ఎక్కువ నాన్ డిస్క్రిప్ట్ బ్రీడ్ అంటాం వీటిని. సో వీటికి సపరేట్గా ఒక ప్యూర్ బ్రీడ్ అనేది లేదు. ప్యూర్ బ్రీడ్ లేకుంటే కనుక ఎక్కువగా పాలు రాకపోవడం అనేది జరుగుతుంది. డిసీజ్ రెసిస్టెన్స్ వీటికి ఎక్కువ ఉండి కూడా బట్ పాలు ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. అవి పెంచుకోవాలి అనుకుంటే ఒక మేలైన జాతి ఆబోతు అంటాము, మేలు దాని వీర్యాన్ని ఇక్కడికి తెచ్చి వేయాలి అంటే ఒకే ఒక మార్గం మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందులో మేలైన జాతి మనకు ఎక్కడ దొరుకుతుంది మన భారతదేశంలో అంటే గుజరాత్ అండ్ హర్యానాలో మనకి శ్రేష్టమైన ముర్రా జాతి అవన్నీ దొరుకుతున్నాయి మనకి. వాటిని కొనుక్కొని రావడము అనేది చాలా కష్టము, చాలా డబ్బుతో కూడుకున్న విషయము. సో అది మనము దాన్ని ఈజీ చేసుకోవడానికి మన కంట్రీలో ఇదొక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశాము. అందులో స్టార్టింగ్లో మనకి గాలికుంటు వ్యాధి అండ్

0: బ్రుసెలోసిస్ వ్యాక్సినేషన్తో పాటు ఈ ఎన్ఏఐపి ప్రోగ్రాంలో మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దాంతోపాటు అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే కొత్త దూడలకి స్టార్టింగ్ లో వచ్చే డిసీజెస్ వ్యాధులు వాటి నివారణకి కొన్ని అంశాల మీద ఈ ప్రోగ్రాం చేపట్టడం అనేది జరిగింది. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఇది రూరల్ ఏరియాస్ వరకు డీప్ గా లోపలికి వెళ్లే విధంగా అందరికీ ఆ ప్రోగ్రాం యొక్క బెనిఫిట్స్ అందరికీ ఫార్మర్స్ కి అందే విధంగా ఇంకొకటి ఏం చేశారు అంటే గోపాల మిత్రల్ని నియమించడం జరిగింది. రూరల్ ఏరియాస్లలో ఎక్కువగా ఎక్కడైతే ఈ పశు సంపద ఉందో అక్కడ గోపాల మిత్రుల్ని నియమించి వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఈ సెమెన్ వాళ్ళకి అందేలాగా వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అది అందుబాటులో ఉండి ఆ టైంకి ఆ ఇంజెక్షన్ అందేలాగా అవి గర్భం దాల్చేలాగా చేయడం అనేది జరుగుతుంది.
1: అయితే సార్, మరి గోపాల మిత్రల ద్వారా కృత్రిమ గర్భధారణ అనేది చేపించి మేలైన పాడి పశువులు ఉత్పత్తి అయ్యేలా చేస్తున్నారు కదా సార్? అయితే సార్, ఇప్పుడు మరి మేలైన పాడి పశువుల వీర్యాన్ని సేకరించి మన గ్రామీణ ప్రాంతంలోని పాడి పశువులకు ప్రవేశపెట్టిన తర్వాత దూడలు పుట్టినప్పుడు వాటికి 2-3 నెలల పాటు వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు కదండి, ఈ విధంగా చేసిన వాటికి పుట్టబోయే దూడలకు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సార్?
0: నార్మల్గా మన ఏరియాలో కొన్ని రకాలైన వ్యాధులు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చే దూడలకి ఒకటి కాఫ్స్ కవర్ అని ఉంటుంది. కాఫ్స్ కవర్ అంటే ఏంటంటే తెల్ల కలర్లో మోషన్స్, వాటికి మోషన్స్ డయేరియా అంటాం మనము. ఆ డయేరియా అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అది కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల, దానికి స్టార్టింగ్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేకుండా ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికోసం కూడా ఆ మెడిసిన్స్ ఆ లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉండేలాగా గోపాల మిత్రులకి అది కూడా అందిస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మనము ఫస్ట్ వచ్చే ఒక దూడలో మేలైన జాతి మేల్ ఏదైతే ఉందో దాని లక్షణాలు 50% మాత్రమే వస్తాయి. అందులో దాని మదర్ నుండి వచ్చేది, ఫీమేల్ నుండి వచ్చేది 50%, ఇవి రెండు కలుపుకొని వస్తాయి. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్లో ఉండే ఫీమేల్ కి ఆల్రెడీ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. మనము అక్కడి నుండి తెచ్చుకున్న ఆ వీర్యంలో అక్కడ మేలైన జాతి వాటికి మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తట్టుకోలేకపోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండు కాంబినేషన్ లో బయటకు వస్తుంది కాబట్టి అది డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడము, దాంతోపాటు కొంచెం ఉత్పత్తి కూడా ఎక్కువ పెరిగి రావడం అనేది జరుగుతుంది. అదొకటి దీనివల్ల బెనిఫిట్. ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కోసము ఆ సెమెన్ స్ట్రాస్ ఏదైతే ఉంటాయో వాటిని ఒక పర్టికులర్ టెంపరేచర్ లో మాత్రమే స్టోర్ చేయగలం. అది స్టోర్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు. దాని టెంపరేచర్ -196 ఉంటుంది. అది మనకి ప్రస్తుతం ఖమ్మంలో అవైలబుల్ ఉంది. అక్కడ నుండి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా కొన్ని భాగాలకి మనం సప్లై చేస్తున్నాము.
1: రైతుల అవసరతను బట్టి మనం ఖమ్మం నుంచి కూడా కృత్రిమ గర్భధారణకు ఉపయోగించే పశువుల వీర్యాన్ని తీసుకొచ్చి వాటికి ఎక్కించడం జరుగుతుందంటారు. అయితే సార్, మరి ఇట్లా తీసుకొచ్చింది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంది?
0: సో ఒకసారి మనము సెమెన్ కలెక్ట్ చేసి అది ప్రాసెస్ చేసి లిక్విడ్ నైట్రోజన్ లో ఎప్పుడైతే వేసేస్తామో ఆ లిక్విడ్ నైట్రోజన్ లో మనం మెయింటైన్ చేయగలిగితే అది 100 సంవత్సరాల వరకు కూడా అది పాడైపోకుండా ఉంటుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్ కి అంత కెపాసిటీ ఉంటుంది, ఎందుకంటే దాని టెంపరేచర్ -196. ఎప్పుడైతే మనము సెమెన్ వేయడానికి ఆ క్యానిస్టర్ అంటాము, క్యానిస్టర్ ని మూతి ఉంటుంది, మూతి అంటే మనము ఓపెనింగ్ అంటాము, ఆ ఓపెనింగ్ నుండి బయటికి తీయకుండా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. అది ఎప్పుడైతే మనం బయటికి తీసి ఒక 10-15 సెకండ్లు కూడా గాలికి టెంపరేచర్ కి ఎక్స్పోజ్ చేస్తే అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కనుక జరగకుండా చూసుకుంటే 100 సంవత్సరాల వరకు అది నిల్వ చేయవచ్చు మనం, ఏం ఎఫెక్ట్ రాకుండా.
1: అయితే సార్, మరి ఎన్ఏఐపి ప్రోగ్రామ్ ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించిన పాడి పశువులకు మరి ఆహార విషయంలో గానీ ఇతర ఇంజెక్షన్ల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్?
0: పాలు ఉత్పత్తికి మనం మెయిన్ గా చేస్తున్నాము కాబట్టి అందులో మనం గోపాల మిత్రులకి అదే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫార్మర్స్ వరకు అందాలి అని చెప్పేసి మనకు లోకల్ హాస్పిటల్స్ లో వాటికి మినరల్ మిక్చర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అండ్ ఇనిషియల్ టైంలో వచ్చే డిసీజెస్ కి దానికి కూడా మెడిసిన్ మనకు అవైలబుల్లో ఉంది. ఇంకొకటి, మనం నట్టల మందు టైం టు టైం స్టార్టింగ్ పుట్టిన 20 రోజుల నుండే మనం నట్టల మందు వేసుకోవడం అనేది జరుగుతుంది, అది వేసుకోవాలి. ఇంకొక పాయింట్, ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అంతకుముందు ఒక డోసు ₹40 అందించడం జరుగుతుండే, ఇప్పుడు అది కూడా తీసేసి ఇప్పుడు ఫ్రీగా రెండు డోసులు ఎదలో ఉన్న యానిమల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వడం జరుగుతుంది. సో గోపాల మిత్రులు మీ ఇంటికి వచ్చి చేస్తే గనక గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు తీసుకుంటాడు, అదర్వైజ్ మీరు హాస్పిటల్ కి వచ్చి చేసుకుంటే గనక మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఆర్టి మనం ఏఐ చేయడం అనేది జరుగుతుంది.
1: మరి మన దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ఏఐపి ప్రోగ్రామ్ ద్వారా మరి కృత్రిమ గర్భధారణ వైపు రైతు సోదరులు ఎలాంటి మొగ్గు చూపుతున్నారు సార్?
0: దీంట్లో ఇప్పుడు మనం

0: అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, రైతులు దీన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చాలా వరకు దూడల్ని గనక చూస్తే అవి మంచి క్వాలిటీ వాటిలో కనిపిస్తుంది అంటే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వీళ్ళు 99% యూజ్ చేసుకుంటున్నారు. న్యాచురల్ గా ఆ దున్నపోతు పారడం అనేది అది చాలా వరకు తగ్గించేశారు. అది ఎందుకంటే మన లోకల్ బ్రీడ్ ఉండడం వల్ల దానివల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు, కాబట్టి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్.
1: సార్, మరి ఈ పద్ధతి అంటే NAIP ప్రోగ్రామ్ లో భాగంగా కృత్రిమ గర్భధారణ అనేది కేవలం పాడి పశువుల్లోనేనా సార్, లేకపోతే ఇప్పుడు గేదెలలో కూడా చేయించవచ్చు అండి?
0: గేదెలు ఆవులు మనం వైట్ అండ్ బ్లాక్ అని అంటాము. గేదెలు ఆవుల్లో రెండిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనకి అవైలబుల్ లో ఉన్నాయి. ఒకటి గేదెల్లో ఎక్కువగా రైతుకు కావాలనుకునేది ఏంటంటే ముర్రా జాతి మేలైన సెమెన్ కావాలి అనుకుంటాడు. ఒకసారి మనం ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి ఒక దూడ వచ్చింది అంటే అది మేలైన జాతి మన దగ్గరికి మన చేతిలో రావాలి అంటే తక్కువలో తక్కువ 7 జనరేషన్స్, 7 తరాలు పడుతుంది. 7వ తరం వచ్చేసరికి మన దగ్గరకు వచ్చే దూడ, ఇప్పుడు 7 తరాలు 7 సార్లు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే దూడలు వాటి నుండి అవి వస్తున్నాయి అనుకోండి, 7వ తరం వచ్చేసరికి మనకి ప్యూర్ బ్రీడ్ అనేది మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ దున్నపోతుని మనం వాడుకోవచ్చు, మళ్ళీ సెమెన్ వీర్యం కలెక్ట్ చేయడానికి కానీ పారడానికి గానీ వాడినా అప్పుడు శ్రేష్టమైనవే వచ్చేస్తా ఉంటాయి.
1: మీరు చెప్పినట్టు 7వ తరం అయితేనే మనకు శ్రేష్టమైన మేలైన జాతి పశువు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు కదా సార్, మరి 7వ తరం అని గుర్తించడం ఎలా సార్?
0: అది ఫార్మర్ కి తెలిసి ఉంటుంది ఒకటి. ఇంకొకటి, ఈ వెటనరీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఆ దూడ ఏదైతే ఉంటుందో ఆ దూడని చూస్తే దాని బాడీ షేప్ ని బట్టి, బాడీ కండిషన్ స్కోరింగ్ అంటాము, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీకు తెలియకపోతే గనక ఆ దగ్గరలో ఉన్న ఆ వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఆయన చూసి కూడా అందాజాగా చెప్పగలడు ఇది ఎన్నో జనరేషన్, దీంట్లో శ్రేష్టమైన లక్షణాలు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి చెప్పొచ్చు.
1: కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: జాగ్రత్తలు అంటే ఒకటి, అది స్టార్టింగ్ నుండి ఆ ప్రోగ్రామ్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది పుట్టిన తర్వాత నుండి ఫస్ట్ స్టార్టింగ్ లో వితిన్ 1/2 అవర్ అర్ధగంట లోపలే దాంట్లో మనం కొలెస్ట్రామ్ అని అంటాము, ఫస్ట్ వచ్చే పాలని మనం కొలెస్ట్రామ్ అని అంటాము, అది వితిన్ 1/2 అవర్ లోనే దానికి తాగించడం అనేది చేయాలి. దానికి వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది పుట్టినప్పుడు ఆ మదర్ నుండి వచ్చే ఆ కొలెస్ట్రామ్ పాలు ఏదైతే ఉంటుందో దాంట్లో యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ దాని లోపల 2 గంటల లోపు మాత్రమే ఆ కడుపు నుండి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఆ కెపాసిటీ పోతుంది ఇంటెస్టైన్ కి. సో ఫస్ట్ అయితే అది చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ లో వచ్చే డిసీజెస్ ని ఆపడానికి. ఆ తర్వాత 20 రోజుల నుండి 1 నెల లోపు నట్టల మందు వేసుకోవడం అనేది, ఆ తర్వాత 4 నెలల నుండి 6 నెలల వరకు మనము వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవడం అనేది చేస్తే డిసీజెస్ అనేది మనం అరికట్టవచ్చు.
1: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన జిల్లాలో ఏ విధంగా కొనసాగుతుందో తెలియజేస్తారు.
0: నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాము మన నేషనల్ ప్రోగ్రామ్, అది పర్టికులర్ స్టేట్ ది కాదు. సో దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు మన భారతదేశము 75% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వ్యవసాయం అంటే ఓన్లీ అగ్రికల్చరే కాదు, పాడి పశువులతో పాటు అవి రెండు ఉంటాయి. కాబట్టి అది ఇంప్రూవ్ చేయడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే, పాడి పశువుల్లో మేలైన జాతిని మనము ఇన్కార్పొరేట్ చేయడం. దాంట్లో భాగంగానే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో రూరల్ ఏరియాస్ కి కూడా అందేలాగా గోపాల్ మిత్రుల్ని పెట్టేసి, లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ అంటాము, వాటిలో ఈ స్ట్రాస్ ని పెట్టేసి అది రూరల్ ఏరియాస్ కి అందేలాగా చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అదే, ఇప్పుడు ఫార్మర్స్ కి ఇన్కమ్ జనరేట్ చేయడము. ప్రస్తుతానికి మన ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్లలో గానీ ఆ గోపాల మిత్రుల ద్వారా మనము ఈవెన్ ఊర్లలో వెళ్లేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్లే ఆ ఫెసిలిటీ మన స్టేట్ లో ఉంది. రైతు సోదరులు కూడా బాగా దీన్ని వినియోగించుకుంటున్నారు, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈవెన్ హాస్పిటల్ వస్తే ఆ 40 రూపాయలు కూడా తీసుకోరు. అంతకుముందు 120 రూపాయలు ఉండే రెండు డోసులకి గోపాల మిత్రులు ఇంటికి వచ్చి చేస్తే, ఇప్పుడు అది 80 రూపాయలకే తగ్గించారు. ఇప్పుడు ఆ సెమెన్ ఏదైతే మనకు వస్తుందో అందులో సెక్స్ సార్టెడ్ సెమెన్ అని కూడా వచ్చేస్తుంది మనకి. సెక్స్ సార్టెడ్ సెమెన్ ద్వారా ఏంటంటే, అందులో ఒక పర్టికులర్ ఫీమేల్ మాత్రమే కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే మనకు ఫీమేల్ యానిమల్ మాత్రమే యూజ్ అవుతుంది మిల్కింగ్ కోసము, సో అది కూడా మనకు అవైలబుల్లో ఉంది. 250 రూపాయలు ఇస్తే రెండు డోసుల వరకు సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది రైతులకి అందించడం అనేది జరుగుతుంది. అది ఒకవేళ గర్భం దాల్చకపోతే 250 రూపాయలు కూడా తిరిగి వాపస్ చేసే, అది కూడా ఆ ప్రోగ్రామ్ లో భాగంగా చేస్తున్నారు. దీంట్లో నా సజెషన్ ఏంటి అంటే, ఈ ప్రోగ్రాము మీకు దగ్గర దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే, మీరు ఒక వచ్చే వచ్చే 2-3 తరాలలోగా అంటే ఆ యానిమల్స్ కి 2-3 తరాలలోగా మీకు మంచి క్వాలిటీ ఉన్న యానిమల్స్ మీ ఇంట్లో ఉంటాయి, వాటికి పాలు

0: ఉత్పత్తి ముర్రా బఫెలోస్లో అయితే దగ్గర దగ్గర 15 నుండి 20 లీటర్లు మనము సేకరించే అంత కెపాసిటీ ఉంటుంది వాటికి. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
1: బాగుంది సార్. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా రైతు సోదరులు పుట్టపోయే దూడలు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా కోరుకునే అవకాశం ఉందంటారు. చాలా సంతోషం అండి. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అది రైతు సోదరులకు ఏ విధంగా లాభదాయకం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇది ఏ విధంగా కొనసాగుతుంది మొదలైన విషయాల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజర పశు వైద్యాధికారి డాక్టర్ డి రాజేందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సింగిరాల శ్రీనివాస్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి. ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. సంక్షేమంలో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ తెలియజేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో పర్యటించిన సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే మాసప్ ట్యాంక్లోని డే కేర్ సెంటర్, ఓల్డేజ్ హోమ్, డిఅడిక్షన్ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ తక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 28 నియోజకవర్గ

గల అధికారులతో అదనపు సీఈఓ మాట్లాడారు. హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి నిత్యానందరావు ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 478 దరఖాస్తులు స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నార్సింగ్లోని రాజపుష్ప లేబర్ క్యాంప్లో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్క్ సైట్ స్కూల్ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, సీఎంసీ కమిషనర్ సృజన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలియజేసింది. అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: we can read together. But let's not look at the screen together.
1: True. Thank you so much, Dr. Purnima, for such great tips. I'm sure our listeners are listening to it very carefully and they'll follow these tips.
0: Thank you. Thank you for having me here.
1: You have been listening to Dr. Purnima Nagaraja sharing valuable insights on the importance of finding balance in our daily lives. From understanding digital fatigue to building healthier habits, today's conversation reminds us that it's not about completely disconnecting, but about using technology mindfully. Thank you, Doctor, for joining us and guiding our listeners on this very important topic. And thank you all our listeners for tuning in to Akashwani Hyderabad's English Talks program. This is Masroor Jahan signing off. Stay mindful, stay balanced, and take care.
2: ఇంతవరకు డిజిటల్ డిటాక్స్ గురించి డాక్టర్ పూర్ణిమా నాగరాజ్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు మస్రత్ జహాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. శివ చిత్రం కోసం మనో ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఇప్పుడు వినబోతున్న పాట అడవి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. వేటూరి సాహిత్యాన్ని అందించగా చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: माया माया माया अंत माया छाया छाया छाया अंत छाया.
5: हेलो
6: हेलो, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
5: ఆ చెప్పండి మేడం.
6: మీ కరెంట్ బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
5: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.

0: जनादेश आया है उसका विश्लेषण हमारे श्रोताओं के लिए किया।
1: धन्यवाद।
0: और अब मेरी तरफ से और मेरे को एंकर वैभव श्रीवास्तव की तरफ से आपको नमस्कार। जनादेश 2026 की इस विशेष चर्चा को हम यहीं समाप्त करते हैं।
2: थैंक यू सो मच फॉर ट्यूनिंग इन टू आकाशवाणी।
3: जनादेश 2026
4: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम।
3: जनादेश 2026
4: असम, केरलम, तमिलनाडु, पश्चिम बंगाल और पुदुचेरी के चुनाव नतीजों पर विशेष कार्यक्रम।
5: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం వింటారు. ముందుగా జగన్మోహిని రాగం రూపకతాళంలో త్యాగరాజస్వామి రచన శోభిల్లు సప్తస్వరా.

తర్వాత ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య, చక్రవాకన్ రాగం, మిశ్రచాపుతానం, త్యాగరాజస్వామి రచన.

అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దుర్మార్గచరాధములను దొర నీవన జాలరా రంజని రాగం, రూపకతాళం త్యాగరాజస్వామి రచన.

0: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరింతవరకు పి కృష్ణమూర్తి గారి వీణా వాయిద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: चार राज्यों और एक केंद्र शासित प्रदेश के विधानसभा चुनाव की

రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి గారు అందించే వివరాలు. 7 గంటలకు రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు బి రమేష్. 7:15 వరల్డ్ ఆస్తమా డే గురించి వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానం చికిత్సలు గురించి ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మహారాజపురం సంతానం గారి గాత్రం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ సుతీర్థ్ గారి గాత్రం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ బి సాయిభార్గవ్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీ జెకే షాహీన్ బృందంచే ఖవ్వాళీలు ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బాలానందం బాట వినోదాల పాట. గాయనీమణులు శ్రీమతి సురేఖామూర్తి, శ్రీమతి విజయలక్ష్మి, సంగీతం శ్రీమతి శశికళాస్వామి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మల్లన్న కథ నుండి బండారిగడ్డ కథ, ఉగ్గు కథ 1వ భాగం వినిపిస్తారు శ్రీ సాయిల తిరుపతి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరి పంటలో డ్రోన్ల ద్వారా జీవ నియంత్రణ పద్ధతులు, ఈ అంశానికి సంబంధించిన విశేషాలు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ యశస్విని గారి ప్రసంగం, ఇంకా ఎలుకల సమగ్ర నిర్వహణ, ఈ అంశం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియదర్శిని గారి ప్రసంగం ఉంటాయి. 7:45 వికసిత్ భారత్. 8:03 శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారి లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథాగానం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 12 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.